ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 8వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 44 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తి నిండుగా, అభివృద్ధికి చేయుతగా, కలిచే నడిచే సంస్కృతి, అందరూ మెచ్చే భారతదేశాన్ని తయారు చేయాల్సిన బాధ్యత పౌరులమైన మనందరిది. ఈ బాధ్యత సక్రమంగా సాగాలి అంటే ప్రభాతవేళ ప్రతినిత్యం వినాలి దేశభక్తి గీతం. విందాం రండి.

ఏ ఒక్కరితోనూ ఈ గొప్ప భారతదేశం తయారు కాలేదు. అందరి చేయుత, అందరి పోరాటమే. అలాగే అందరి సమిష్టి కృషితోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న భావన మనలోకి ప్రవహించాలి.

ప్రతి బుధవారం ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాల కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఉదయం కూడా డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, సోరియాసిస్ సమస్యల గురించి. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:43. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు.

0: game series. The match will begin at 2 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని ఇవాళ కార్యక్రమంలో వీరబ్రహ్మాష్టకం, ఆ తర్వాత తత్వగీతాలు వింటారు. ముందుగా వీరబ్రహ్మాష్టకం.

చములందు దాల్చి పాలన మొనర్తృ ధార్మిక ప్రభుత నెరపి అట్టి కురునందు నా చిత్త

మునకును మన్ననయోదగి పంచజునకేని పంచజునకేని ఔ పని రదర్ధపి ఊషమందజేయునట్టి పంచజునకేని ఔ పని రదర్ధపి ఊషమందజేయునట్టి దేశికు చరణం.

ఇంద్రుడ తగి ప్రోచుత ఆ సంయమీంద్రుడ తగి ప్రోచుత సత్య యోగ దీక్షగా.

సంస్క వేదాంతమున యోగ శూన్యమైన జగమునన్ యోగ మార్గ సంస్థాపనమునర్చు యోగ మార్గ సంస్థాపనమునర్చు యోగీశ్వరుడు శర

ఎవడు శృత్యంతముల నేర్పరించి తెలుగు తత్వాలలో ప్రబోధించినాడో తెలుగు తత్వా

వెలుగులకు వెలుగు ప్రణవైక వేజనిచ్చ తత్వమా వీరగురుడు, ప్రణవైక వేజ నిత్యతత్వమా వీరగురుడు.

0: ఇప్పుడు సూక్తి రత్నావళి వ్యాఖ్యాత సురభి మహాలక్ష్మి గారు.
1: మానవత్వం గెలుపంటే అనుకున్నది సాధించడమే కాదు, సాధించిన దాన్ని నిలబెట్టుకోగలగాలి. దానికి ఆత్మవిశ్వాసం, శ్రద్ధ కావాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సమగ్రంగా గమనించి దాని పరిష్కారాలకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నింటినీ పరిశీలించాలి, వాటి ద్వారా పరిష్కరించాలి. చెట్ల వేర్లు బలంగా ఉన్నాయని తెలుసుకోవాలంటే తుఫాను వచ్చినట్టు మనకు బయటపడుతుంది. జీవితం చిన్నది కావున మన ప్రవర్తన మనకి గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఒక విషయం మనకు తెచ్చిపెట్టే సమస్య కన్నా దాని గురించి మనం చేసే ఆలోచన మనకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. బాధ్యతగా ఆలోచించే వారికి కోపం, అసూయ, ద్వేషం మొదలైన భావాలు కలగనే కలగవు. శేఖర్ అనే ఒక వ్యక్తి ఒక పార్టీకి వెళ్తాడు. అక్కడ అందరూ స్నేహితులు కలుసుకుంటాడు. సరదాగా అందరు కబుర్లు చెప్పుకుంటుంటారు. స్నేహితులు తాము తమ జీవితంలో తాము సాధించిన విజయాల గురించి, తమ పిల్లల గురించి, తమ అనుభవాల గురించి చెప్తూ ఉంటారు. శేఖర్ అక్కడ నవ్విస్తున్న వాళ్ల మాటలన్నీ వింటూ ఉంటాడు. కానీ అతని దృష్టి దూరంగా ఒక వ్యక్తి చిరిగిన గుడ్డలు ధరించి చింపిరి జుట్టుతో ఉన్న అతని మీద పడుతుంది. అతడు అందరూ తింటూ తాగుతూ ఉంటే ఆహార పదార్థాలను ఆశగా చూస్తుంటాడు. ధైర్యం చేసి ఒకరిద్దరి దగ్గరికి వెళ్లి అవి తినేవి పెట్టమని కూడా అడుగుతాడు. కానీ వాళ్ళు విసుక్కుంటూ అతన్ని అవతలికి పొమ్మని అరుస్తూ ఉంటారు. ఈ దృశ్యం శేఖర్ను కదిలించి వేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ ధనవంతుల మధ్య నేను కూర్చోడానికి నేను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాను, చదువుకునే రోజుల్లో తిండి తినడానికి ఎంత కష్టపడ్డాని ఆలోచిస్తూ అతనికి ఏ విధంగా సహాయం చెయ్యాలా అని ఆలోచించాడు. అందరూ ఆలోచించే విధంగా కాకుండా వేరే విధంగా ఏమైనా చెయ్యాలి అనుకున్నాడు. అంతే, శేఖర్కి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. శేఖర్ తన స్నేహితులకు చిన్న పన్ని ఉంది, చూసుకుని వస్తానని బయటకు వెళ్ళాడు. ఎవరూ చూడకుండా అడుక్కుంటున్న ఆ వ్యక్తిని దగ్గరకు రమ్మని పిలిచి పార్టీలో పెట్టిన 2 బిస్కెట్స్ అతనికి ఇచ్చాడు. అతడు బాగా ఆకలిగా ఉన్నందున గబగబా తినేశాడు. మంచినీళ్ళు ఇస్తే గుటగుటా తాగేశాడు. శేఖర్ అతన్ని తన రూముకు తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి బట్టల షాపుకు తీసుకువెళ్ళి మంచి డ్రెస్సు కొని వేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు చూడడానికి దర్జాగా ధనవంతుడుగా ఉన్నాడు. శేఖర్ ఆ బిచ్చగానికి, నిన్ను నేను పార్టీకి తీసుకువెళ్తాను, నిన్ను నా ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అందరికీ, నువ్వు అందరికీ నమస్కారం పెట్టి నవ్వుతూ కూర్చో, అంతే నువ్వు చేయవలసింది అనగానే ఆ బిచ్చగాడు శేఖర్ పాదాలకు నమస్కరించి బాగా బతికి చితికిన బ్రతుకయ్యా నాది అని తన విషయం చెప్పడం మొదలుపెట్టాడు. తుఫాన్లో నా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాను. ఆ గత జ్ఞాపకాలతో ఏమీ చేయుటకు తోచక ఈ విధంగా అడుక్కుంటున్నాను. నాది అనేది ఏదీ నాకు లేదు, అందుకే ఇలా ఉన్నాను.

మీరెవరో కాని ధర్మప్రభువులు, నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. నేను ఒక రైతును, నాకు పని ఇప్పిస్తే చాలు, ఈ దొంగ వేషం వేయాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. శేఖర్కు అతనికి ఉన్నతమైన అభిప్రాయం అర్థమైపోయింది. కష్టజీవి సమస్య రాగానే జీవితంపై ఆశ వదులుకొని నిరాశ నిస్పృహతో కాలం గడుపుతున్నాడు అని గ్రహించి హోటల్కి తీసుకువెళ్లి అతనికి కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ తర్వాత తనకు తెలిసిన స్నేహితుని ద్వారా తోట పనిలో అతన్ని నియమించేశాడు. మనుషులో మానవత్వం ఉంటే గొప్పగా ఆలోచించి గొప్ప గొప్ప

0: ఆనందం ఇక దేంట్లో ఉండదు. ఇదే మానవత్వం అంటే.
1: మీరింతవరకు మానవత్వం గురించి సూక్తి రత్నావళి కార్యక్రమంలో సురభి మహాలక్ష్మి గారి మాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. పొలం కబుర్లు. ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో కార్బన్ నిల్వల గురించి మరికొంత సమాచారం వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీమతి బి సృజన కుమారి.

పెంపకంతో గర్భణ ప్రయోజనాలు, వ్యవసాయ భూములకు ఆనుకొని లేదా మొత్తంగా తమకున్న వ్యవసాయ భూమిలో రైతులు చెట్లను పెంచడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పోడు భూములు, బీడు భూముల్లో అనేక మంది రైతులు చెట్ల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కలప, గుజ్జు ఆధారిత పరిశ్రమల వృద్ధి కారణంగా రైతులు చెట్లను పెంచడానికి ఇష్టపడుతున్నారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక ఆదాయ వనరుల కోసం ప్రణాళికలు వేసుకునేందుకు చెట్లు నాటే కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. పైగా చెట్ల పెంపకంలో నిరంతర పర్యవేక్షణ, మానవ శ్రమ అంతగా ఉండదు. వ్యవసాయ కార్యకలాపాల నుంచి రోజువారీ అవసరాలు తీరుతాయి. అలానే భూమ్మీద నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కాబట్టి భూములు తగిన రీతిలో వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకమే ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. కోస్తా ప్రాంతాల్లోని ఇసుక నేలల్లో సరుగుడు చెట్ల పెంపకం అనువుగా ఉంటుంది. మామిడి, జీడి మామిడి వంటి తోటల పెంపకం చేపడితే కలపేతర అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందవచ్చు. అదనంగా కర్బన స్థిరీకరణ ద్వారా కర్బన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. హరిత గృహ వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్ ముఖ్యమైంది. కాలుష్యరహిత అభివృద్ది కార్యక్రమాల కింద చెట్ల పెంపకం చేపట్టి తద్వారా కర్బన ప్రయోజనాలు పొందడానికి సంబంధించి గ్రామీణ జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు ద్వారా ఆసియాలో మొదటిసారిగా భాగస్వాములైన రైతన్నలకు కార్బన్ లబ్ది చేకూరుతుంది. దీనికిందే ఖమ్మం జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న భూముల్లో కోల్పోయిన అడవులను తిరిగి పెంచే కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టులు దెబ్బతిన్న భూములు సక్రమ వినియోగానికి మాత్రమే కాకుండా కర్బనాన్ని భూమిలో నిక్షిప్తం చేసి తద్వారా భాగస్వామ్య రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు ఉపకరిస్తాయి. చిన్న సన్నకారు రైతులు తమ నేలల్లో పండ్ల తోటల పెంపకం ద్వారా కర్బన నిక్షిప్తీకరణ ద్వారా ఆదాయంతో పాటు పర్యావరణ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం కింద అర్హులైన రైతులకు కర్బన నిక్షిప్తీకరణను బట్టి ఆదాయాలు లభిస్తాయి. దీని కింద రైతులు టేకు, కానుగ, మామిడి, జీడి మామిడి, వేప, సరుగుడు చెట్లను పెంచవచ్చు. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఒప్పందం నిబంధనల కింద వివిధ పద్దతుల ద్వారా కర్బన నిక్షిప్తీకరణ అంచనా వేసి కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు. రైతులకు టేకు, కలపేతర అటవీ ఉత్పత్తులు, అంతర పంటలు కార్బన్ క్రెడిట్స్ పై ఉత్తమ ఆగ్రోఫార్మసీ నమూనాలను సూచిస్తారు. చెట్ల పెంపకం ద్వారా చిన్ని సన్నకారు రైతులకు జీవనోపాధి మెరుగుదల మార్గాలను కల్పిస్తుంది. అయితే కర్బన మార్పిడి అనేది పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు మాత్రమే లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే లావాదేవీల వ్యయం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున రైతులు ప్రాజెక్టుల్లో పాల్గొంటేనే ఇది గిట్టుబాటు అవుతుంది. అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడితే వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులు అదనపు ఆదాయం పొందగలుగుతారు. అయితే ఎరువులు వేయడానికి అధిక నిధులు అవసరమవుతాయి. కాని ఆహార ధాన్యాల తరహాలో ఈ ఉత్పత్తులు కనీస మద్దతు ధరను కలిగి ఉండవు. పైగా దిగుబడిలో హెచ్చుతగ్గులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతుల ఆదాయంపై చాలా ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఆదాయం రైతులను ఆదుకొని అవసరమైన సమయంలో అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో కర్బన ఉద్గారాలు అధికంగా విడుదలవుతున్నాయి. పర్యావరణ పరంగా దెబ్బతిన్న భూముల్లో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం చేపడితే ఇటు ఉద్గారాల సమస్య తగ్గడమే కాకుండా భారత్లోని కాలుష్యకారక పరిశ్రమలకు కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడం ద్వారా రైతులు లబ్ది పొందవచ్చు. ఇది పరిశ్రమలకు, రైతాంగానికి ఉభయ

0: కారకంగా ఉంటుంది. సంపన్న దేశాలతో వర్ధమాన దేశాలు కార్బన్ క్రెడిట్స్ మార్చుకునే వ్యవస్థలో క్యూటో ఒప్పందంలో ఉంది. అలాంటి మార్కెట్ వ్యవస్థను భారత్ లో రైతులకు పరిశ్రమల మధ్య అభివృద్ది చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పశుగ్రాసం నిల్వ పద్ధతులు. పశుగ్రాసాన్ని పండించుకోవడం ఎంత ముఖ్యమో, మిగిలిపోయిన గ్రాసాన్ని నిల్వ చేసుకోవడం కూడా అంతే ప్రధానం. అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతుల్లో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన గడ్డిని కొరత ఉన్నప్పుడు పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. పశుగ్రాసాన్ని హేగా సెలైజీగా తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. ధాన్యపు జాతి, గడ్డిజాతి లేదా పప్పుజాతి పంటలను పూతదశకు ముందే కోసి ఎండబెట్టి గ్రాసం కొరత ఉన్న కాలంలో వాడుకోవచ్చు. దీన్నే హే గడ్డి అంటారు. హేను సాధారణ యాంత్రిక పద్ధతుల్లో తయారు చేయవచ్చు. పొలంలోనే పనలుగా వేసి గడ్డిని ఉంచుతారు. ఈ పద్ధతిలో గడ్డి బాగా ఎండుతుంది. హే తయారు చేయడానికి పంటను మంచు ఆరిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన గడ్డిని పొలంలోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి ఆ పనలను తిప్పుతూ ఉండాలి. తేమ 40% వరకు వచ్చిన తర్వాత తేలికగా ఉండే కుప్పలుగా వేయాలి. ఎండిన గడ్డిని సుమారు 20% తేమ ఉండేలా చూసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే సాధారణ పద్ధతిలో హే తయారీ అంటారు. ఇక యాంత్రిక పద్ధతికొస్తే, ఈ పద్ధతిలో ఇనుప కంచెలను ఉపయోగించి తయారు చేసిన ఫ్రేముల్లో గడ్డిని ఎండబెడతాము. పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి గాలి లేకుండా పులియబెట్టి నీరు కూడా లేని స్థితిలో నిల్వ లేదా పాతర వేయడాన్నే సైలేజీ అంటారు. సైలేజీ నాణ్యత గడ్డిలోని ఎండు పదార్థం కరిగే తీపి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. పంటను 50% పూత దశలో లేదా గింజ పాలు పోసుకునే దశలో కోసినప్పుడు తయారు చేసే సైలేజీ మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగు పంటలను 50% పూత దశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి. నీటి ఊటలేని ఎత్తైన ప్రదేశంలో పాతర తవ్వి వాటి అడుగుభాగాన పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. చాప్ కట్టర్తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి గాలి లేకుండా చేయాలి. ప్రతి టన్ను గడ్డికి 2 నుండి 3 కిలోల బెల్లపు మడ్డి, 2 కిలోల రాతి ఉప్పును పొరల మధ్య చల్లాలి. పాతరను భూమికి 2 నుండి 3 అడుగుల ఎత్తు వరకు నింపి దానిపై మందపాటి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డిని పరిచి మట్టి పేడా మిశ్రమంతో పూత పూసి ఏమాత్రం గాలి వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్త పడాలి. గోతులను నింపే ముందు గోతుల అడుగుభాగం పక్కలకు వరిగడ్డి వేస్తే పాతరగడ్డి వృధా కాకుండా ఉంటుంది. గాలి నీరు తగిలితే పాతరగడ్డి బూజు పట్టి చెడిపోతుంది. మంచి గడ్డి లేత పసుపు పచ్చ రంగులో మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. చెడిపోయిన మాగుడు గడ్డి ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుతో పులుపు వాసన కలిగి ఉంటుంది. అధిక దిగుబడినిచ్చే పచ్చిమేతను గుంతల్లో పాతరవేసి నిల్వ చేయటాన్ని సైలేజీ అంటాం. 15 టన్నుల సైలేజీ తయారు చేయడానికి 1000 గనపు అడుగుల పాతర కావాలి. దీనికోసం 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవుగల గుంతను తవ్వుకోవాలి. సైలేజీ చేయడానికి పచ్చిమేతలో 60% మించి నీరు ఉండరాదు. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను కంకి గింజ గట్టిపడుతున్న సమయంలో నేపియర్ గడ్డిని ముదరనిచ్చి సైలేజీ చేయడానికి వాడుకోవాలి. అలవాటు పడేవరకు పశువులు సైలేజీని తినకపోవచ్చు. పాలు పితికిన తర్వాత లేదా పాలు పితకడానికి 4 గంటల ముందు సైలేజీని పశువులకు మేపాలి. అలా కాకపోతే పాలకు సైలేజీ వాసన వస్తుంది. ఒక్కో పాడి పశువుకు సుమారు 20 కిలోల సైలేజీని ఎండుమేతతో కలిపి మేపాలి. పాతరవేసిన గడ్డి 2-3 నెలలకు మాగి కమ్మటి వాసన కలిగిన సైలేజీ తయారవుతుంది. అవసరాన్ని బట్టి దీన్ని ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 నుండి 3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వ ఉంచుకోవచ్చు. సైలేజీ గుంత తెరిచిన తర్వాత 4 రోజుల్లోపు వాడుకోవాలి. లేనిచో ఆరిపోయి చెడిపోతుంది.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న

0: ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వే జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ
2: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే

0: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ
2: సాస్కీ స్కీమ్ 94 కోట్ల 44 లక్షలు నిధులు మంజూరు చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42, 86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28 కోట్లు 43 లక్షలు అన్నారు. గోదావరి కెనాల్ లో బోటింగ్ గాని, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గాని 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన ఎకో టూరిజం సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనకి 5 కోట్ల 13 లక్షలు పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేర్కొన్న సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: క్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్, 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కాంతరికల్లో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక ఆయతనం డాక్టర్ ధేనుగుకొండ శ్రీరామ్మూర్తి గారి కథానిక, ఆ తర్వాత దార్శనిక భారత్ కొన్ని వివరాలు, పైడికాలవ రాజేశ్వరి గారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ 8:30, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ప్రత్యక్షంగా శ్రోతలు కోరే పాటల కార్యక్రమం. ఇక 10:00 సేవా సంకల్ప అభియాన్, ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని, 11:00 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:30 ఫిల్మీగాని హిందీ చిత్రగీతాలు, 12:05 కర్ణాటక సంగీతం శ్రీ పూడి మీరయ్య గారి నాదస్వరం వినవచ్చు. 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని.

ఒంటిగంట 20 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతిలో మహిళా శ్రోతలు కోరే ప్రత్యక్ష పాటల కార్యక్రమం మహిళా అభిరుచి, 2:15 చిత్రసీమ, ఇక సాయంకాలం 5 గంటలకు చిత్రసీమతో సాయంకాలం ప్రసారం ప్రారంభం, 5:15 యువవాణి, ఇందులో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి, ఈ అంశంపై ఈ మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య అభిప్రాయాలు చెప్పవచ్చు. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, 6:30 పల్లె ప్రాంతాల్లో బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం, కార్యవర్ధిరాజు పాత్రలో ఎన్వి నాగరాజు గారు పడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. 7:15 పండసీమల్లో పండ్లు కూరగాయలు ఆకుకూరల పాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవగాహన అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కె సునీత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో. ఈ రాత్రి 8:00 దార్శనిక భారత్, ఇందులో భాగంగా నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 వర్జ్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి గారు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి గారు. ఈ రాత్రి 9:30 20 ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత 10:20 రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారమవుతుంది విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్

గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. వార్తల వివరంగా ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ టు వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత విఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేసింది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మళ్లీ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిటి ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే షూటింగ్ అథ్లెటిక్స్ బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాల సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30

0: జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. కాంతి రేఖలు

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కాంతిరేఖల్లో ముందుగా సమాచార వేదికలో భాగంగా కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు. కిలో లెక్కన ఎలా ఉన్నాయి? బంగాళాదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 50 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 50 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు కూడా 40 రూపాయలే, ముల్లంగి 30 రూపాయలు, అల్లం 160 రూపాయలు, రెండవ రకం కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టొమాటోలు 20 రూపాయలు, పచ్చిమిరపకాయలు 35 రూపాయలు, వంకాయలు 20 రూపాయలు, బెండకాయలు 30 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 40 రూపాయలు, నాటువి 45 రూపాయలు, గోరుచిక్కుళ్ళు 30 రూపాయలు, చిక్కుళ్ళు 60 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయలు 60 రూపాయలు, ఉల్లిపాయలు 48 రూపాయలు, చామదుంపలు 80 రూపాయలు, సొరకాయ 40 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధర వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న వివరాలు. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటున్నాం. బైబిల్ అనువాదకులు సెయింట్ జెరోమ్కి గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకులు, నిర్మాత అయిన శంకర్ నాగ్ 1990 ఇదే రోజున మరణించారు. ఆయన్ని ప్రేక్షకులు కరాటే రాజుగా పిలుచుకుంటారు. వారు జాతీయ అంతర్జాతీయ మన్ననలు పొందిన నటులు. భారత స్వాతంత్ర సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి విపి మేనన్ గారు 1893 ఇదే రోజున జన్మించారు. వీరు భారత విభజన, భారత స్వాతంత్ర చట్టం, భారతదేశ ఏకీకరణ, భారత రాజ్యాంగ రచన వంటి అంశాల్లో ఎంతగానో పాటుపడ్డారు. ప్రముఖ ప్రజావైద్యులు, రైతు నాయకులు, విద్యాదాత, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు 2012 ఇదే రోజున పరమపదించారు.

0: ఈనాటి కాంతిరేఖల్లో తొలి అంశాన్ని ఇప్పుడు వినబోతున్నారు.
1: ప్రొఫెసర్ శంకర్ నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో ఆచార్యులు.
0: ఈ అంశం ఆయతనం డాక్టర్ ధేనువుకొండ శ్రీరామమూర్తి గారి కథానిక. అందిస్తున్న వారు ఎంసీ దాస్.
1: ప్రొఫెసర్ శంకర్ నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగంలో ఆచార్యులు. స్వయం ప్రతిభతో అంచెలంచెలుగా పదవి పొందారు. ఇండో అమెరికన్ ఎడ్యుకేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో అమెరికాలో పర్యటించే అవకాశం వచ్చింది. ఎన్నో పర్యాయాలు అవకాశం వచ్చినా చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో ఆగిపోయేది. అక్కడ అమెరికా ఎయిర్పోర్ట్లో దిగే వరకు నమ్మకం కుదరలేదు. చిరకాల కోరిక తీరడం ఎంతో ఆనందాన్నిచ్చిన క్షణంలో తన భార్య కూడా తోడుగా ఉంటే బాగుండేదనిపించింది. ఆమె అనారోగ్యం వలన రావటం కుదరలేదు. ఎయిర్పోర్టుకు రిసీవ్ చేసుకోవటానికి సహోద్యోగి కుమారుడు డాక్టర్ రవికిరణ్ వచ్చారు. ఆయన సెయింట్ లూకాస్ హాస్పిటల్లో వైద్య నిపుణుడు. ప్రపంచ ప్రసిద్ధమైన రైస్ యూనివర్సిటీలో విజ్ఞాన వినిమయ కార్యక్రమం ప్రొఫెసర్ విలియం ఫ్రాలే ఆధ్వర్యంలో ఏర్పాటైంది. డాక్టర్ రవికిరణ్ గారి ఇల్లు రైస్ యూనివర్సిటీ సమీపంలోనే, జార్జ్ హెర్మన్ పార్కుకు కొంచెం దూరంలో ఉంది. ప్రొఫెసర్ శంకర్ నారాయణ తాత్కాలిక బస వారింట్లోనే. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు శిశిర ఋతుఛాయలు రంగులు మార్చుకునే ఆకుల సంరంభంలో కనబడుతున్నాయి. పెద్ద చెట్లను చుట్టిన హిమావృత సుందర దృశ్యం మనోహరంగా ఉంది. ఇంట్లోకి ప్రవేశించగానే అందరూ సాదరంగా ఆహ్వానిస్తూ తమను తాము పరిచయం చేసుకున్నారు. ఉదయాన్నే తన పని పూర్తి చేసుకుని శంకర్ నారాయణ తన ప్రోగ్రాం పేపర్లు చూసుకుంటున్నాడు. పూజ గదిలోంచి చక్కటి మంత్రోచ్చారణ వినపడుతోంది. శంకర్ నారాయణ లేచి వెళ్లి పూజగది చూసొచ్చాడు. చక్కటి అలంకరణతో ఆకర్షణీయంగా ఉంది. డాక్టర్ రవికిరణ్ దినచర్య ఉదయాత్పూర్వమే సంధ్యావందనం, నమక చమక పారాయణ, స్ఫుటంగా మంత్రోచ్చారణ ఆశ్చర్యం కలిగించింది శంకర్ నారాయణకు. తన చిన్నప్పటి వైదికాచారాల గతం మెదిలింది. కుటుంబంలో ప్రతివారూ వేదము, శ్రౌతము, స్మార్తము, జ్యోతిష్శాస్త్రము, మంత్రశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకుని యజ్ఞయాగాదులు జరిపించేందుకు అర్హులై ఉండేవారు. కొందరు శ్రీవిద్యోపాసకులు, పాదుకాంత దీక్షాపరులై ఉండేవారు. గురుకులవాసాలలో చదువులు, గృహస్థుల ఇళ్లల్లో వారాల భోజనం, నమ్రతతో కూడిన విద్యాభ్యాసం ఉండేది. కొన్ని గురుకులాలలో మాధుకర వృత్తి ఉండేది. వైదిక విద్యల ప్రావీణ్యం శంకరనారాయణ గారింట్లో తరతరాలుగా వస్తున్నది. శంకరనారాయణ తండ్రి గారికి 8 ఎకరాల సేద్యపు భూమి ఉండేది. కొంత పురికట్టించి ధాన్యం నిలువ చేసేవారు. ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు సంప్రదాయంగా ఉండేవి. స్వధర్మనిష్ట, స్వధర్మ ప్రబోధ, నిత్య నైమిత్తికాలు, పంచాంగ గణికంలో ప్రసిద్ధులు కుటుంబంలో ఉండేవారు. చిన్నప్పటినుంచి తన ప్రవృత్తికి విరుద్ధంగా పెద్దల ఒత్తిడి ఉండటంతో శంకరనారాయణలో ప్రతిఘటన మొదలయ్యి సంప్రదాయ విరుద్ధంగా ఆలోచిస్తూ ప్రవర్తించేవాడు. దీనికి తోడు పట్టణం నుంచి తరచూ వచ్చే మేనమామ ప్రబోధనలు మార్పులకు నాంది పలికాయి. మేనమామ కోర్టు వ్యవహారంలో అందివేషణ చేయి, పెద్ద పెద్ద దొరల పరిచయంతో వారి ఆచార వ్యవహారాల ప్రభావం ఆయనపై ఉండేది. ఇంటిలో తన మేనమామ తండ్రిగారి మధ్య జరిగిన సంభాషణలు, వాదోపవాదాలు సంప్రదాయ చదువులకు భిన్నంగా ఉండేందుకు దోహదం చేశాయి. అమ్మ మద్దతు తోడై మిడిల్ స్కూల్లో ఇంగ్లీషు చదువుకునేందుకు వీలైంది. సంప్రదాయ బంధాల్ని తప్పించుకున్నందుకు చిన్నతనంలోనే భావస్వేచ్ఛ పొందటం గొప్ప గర్వంగా ఉండేది. పట్టణ నాగరికత చాలామంది విద్యార్థికులపై కొత్త కొత్త సంప్రదాయక ప్రభావాల్ని చూపాయి. కొత్త వెలుగులలో, కొత్త బాటల్లో జీవన దృక్పథం మారింది. ఉద్యోగావకాశాల మోజు, స్వధర్మనిష్ఠులను కూడా తమ తమ పిల్లల్ని ఇంగ్లీషు చదువుల్లో ప్రవేశపెట్టేట్లు చేసింది. శంకరనారాయణపై మేనమామ ప్రాబల్యం క్రమంగా పెరిగింది. ఆయన చొరవతో ఇంగ్లీషు చదువు వరవడి వేగం పుంజుకుంది. పట్టణంలో ఒక కుటుంబం, పల్లెటూరులో ఒక కుటుంబం వెరసి రెండు కుటుంబాల ఆర్థిక భారం కనిపించకుండానే సమష్టి కుటుంబంపై పడింది. ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉంటాయనే ఊహ ఆర్థిక భారాన్ని లెక్క చేయలేదు. కాలేజీ యూనివర్సిటీల్లో చదువులు పూర్తి చేసుకుని పట్టణంలో స్థిరపడటంతో గ్రామంలోని సేద్య భూములు చేతులు మారాయి. ఆర్థికలేమి కుటుంబాన్ని చుట్టుముట్టింది. తన ఉద్యోగ బాధ్యతలు, పిల్లల చదువులతో తీరుబాటులేని జీవితం. ఆర్థికంగా కుదుటబడి నవీన నాగరికతతో తను అనుకున్న రీతిలో జీవితంలో ఎదిగి ఇప్పుడు అమెరికాలో పరిశోధనలకై రావటం జరిగింది. రవి, ఇక్కడ ఇంతగా పూజాధికారు చేస్తున్నావు? రవికిరణ్ పూజ పూర్తి చేసుకుని వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తూ అడిగాడు శంకర్నారాయణ. అనువంశిక గుణాలు ఒక పట్టాన వదలవు కదండి, నవ్వుతూ తేలికగా సమాధానం చెప్పాడు రవి. మానవీయ స్పర్శతో కూడిన ఆచారాల్ని, ఆరోగ్యకరమైన సంప్రదాయాల్ని ఆచరించడం కాలాతీతం కాదుగదా అండి, రవి చాలా సౌమ్యంగా అన్నాడు. సంభాషణ కొంచెం సీరియస్గా మారింది. ఆర్థికమైన మద్దతు లేకుండానే సంస్కృతి సంప్రదాయాలు నిలుస్తాయా? కళ్ళు ఎగరేసి వింతగా అడిగాడు శంకర్నారాయణ. కుటుంబాలు చిన్నాభిన్నమైన ఆర్థిక మద్దతు లేకపోవడం వల్లనే అట్లా అని అదే ధ్యాసలు ఆర్థిక వనరుల సమీకరణే జరుగుతూ ఉంటే నిశ్చయంగా మనది కాని సంస్కృతిని పొందటం జరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతున్నది, జరిగినది అదే. స్వావలంబనతో కూడిన మెలకు అవసరం. అసలు సంప్రదాయానికి ఆర్థిక మద్దతు అవసరం లేదు, ఆచారాలు మాత్రమే అవసరం. రవి సమాధానం తృప్తి కలిగించలేదు. ప్రపంచీకరణ సాంకేతిక ప్రవృత్తికి ఆధారం. కమ్యూనికేషన్, రవాణా రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మనుషుల ఆలోచన పరిధిని పెంచాయి, ఆలోచన ధోరణిని మార్చాయి. మరి గొప్ప మార్పు కాదా? అయితే జరిగిందేమిటి? వరుసగా వచ్చిన సాంకేతిక విప్లవాల ఫలితాలు మేలుతో పాటు కీడు చేశాయి. పారిశ్రామీకరణ విప్లవం ప్రకృతి సంపద మీద దారుణమైన దాడి పెంచింది. పారిశ్రామీకరణ కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యల్ని తెచ్చాయి. సమాజ పరిణామంలో ఇటువంటివి తప్పవు, భరించాలి. మరి వస్తు వ్యామోహం, కృత్రిమ ఉపకరణాలతో మన సాంస్కృతిక

ఇక సంపద నిర్వీర్యమవుతోంది. పలహారం పూర్తి చేసుకుని టైం చూసుకున్నారు. ఇంకా గంటన్నర వ్యవధి ఉందనుకుని, అయితే ఆధునికత నిన్నేమీ మార్చలేదు. ఆశ్చర్యం. రవి భుజాన్ని తట్టాడు శంకర్నారాయణ. నా చిన్నప్పటి సంగతి మీకు చెప్తాను. నేను మెడిసిన్ కోర్సు చేసే రోజుల్లో సెలవులకు మా ఊరు వెళ్లాను. మా ఊరు ధర్మపురి, కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరస్థ యోగ నరసింహక్షేత్రం. సెలవులకు వెళ్లినప్పుడు పెద్దవారింట్లో ఎవరూ లేనందున యాయవారానికి వెళ్లడం తప్పనిసరి. యాయవారమంటే గృహస్థుల ఇంటిలో ధాన్యాన్ని దానంగా స్వీకరించే విధానం. యాయవార ఆచారం మా ఇంట ఉంది. యాయవారం ద్వారా వచ్చిన ధాన్యం వస్తు సముదాయంతోనే అతిథి అభ్యాగతులకు ఆహార వినిమయం మా ఇంట ఆచారం. ఒక గృహస్థు ఇంటికి వెళ్లి గడప ముందు నించొని యజ్ఞేశ్వరాయ నమః అని పలకరించడంతోనే 70 సంవత్సరాల పెద్దావిడు వచ్చి నా పాదాలపై పూలు ఉంచి నమస్కరించి ధాన్యదానం చేసింది. ఈ సంఘటన నా మనోసంకల్పాన్ని దృఢతరం చేసింది. అంటే అదే గొప్పగా భావించాలా? జీవితానికి అదే పరమావధ? మూఢభక్తి కావచ్చు కదా? కాదు, సంస్కార ఔన్నత్యం. వ్యక్తికి కాక గుణధర్మానికి పూజ. మనల్ని మనం విస్మరించుకుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ, సంప్రదాయ పద్ధతుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండానే ఏవో ప్రభావాలతో, ప్రలోభాలతో ధ్వంసం చేసుకుంటున్నాం. చైనీయులు వారి వారి సంప్రదాయ విలువల్ని కాపాడుకుంటూ ఆధునికతతో ముందుకు సాగుతున్నారు. టైం చూసుకుని లేచి బయలుదేరారు. రైస్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద దించి వెళ్లాడు. ప్రొఫెసర్ ఫ్రాలే సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్లాడు. తాము చేయబోయే ప్రాజెక్ట్ స్వరూప స్వభావాల్ని వివరించాడు. వేదాల్లో గణిత విజ్ఞానం, వేదిక్ మ్యాథమెటిక్స్ మీద పరిశోధన అంశంగా నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రపంచానికి సున్నా విలువని తెలియజేసింది భారతీయులే. భారతీయ తాత్వికతను ఆ దేశాన్ని పాలించిన విదేశీ ప్రభుత్వాలు పథకం ప్రకారం ధ్వంసం చేశాయి, వక్రీకరించి అవహేళన చేశాయి. ఎన్నో పరిశోధనల ఫలితంగా వేదాలలోని విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యం కొలిపి విజ్ఞానాత్మకంగా ఉన్నాయి. అంకశ్రేణుల వ్యాపకత రహస్యాలు పరిశోధించేందుకు గణితంతో ఆగమ పరిచయం ఉన్న ప్రొఫెసర్ శంకర్నారాయణ గారితో అవకాశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాలే సభికులకు ప్రొఫెసర్ శంకర్నారాయణను పరిచయం చేశారు. శంకర్నారాయణ అభివాదం చేసి కూర్చున్నారు. ఉజ్జయిని పండితుడు కణకుడు హిందూ గణాంక వివరాలను 7వ శతాబ్దంలో అరేబియాకు చేరవేసిన చారిత్రక విషయాల్ని ప్రపంచానికి 0 ప్రాధాన్యత భారతీయులు తెలియజేయడంపై ప్రొఫెసర్ హాల్స్టేట్ ఉపన్యాస భాగాల్ని ఉటంకిస్తూ, వేదవాంగ్మయ అధ్యయనం శాస్త్రజ్ఞుల ముందు ఉందని ప్రొఫెసర్ శంకర్నారాయణ ఆధ్వర్యం వహిస్తారని ప్రకటించారు ప్రొఫెసర్ ఫ్రాలే. వైదిక విద్యల కుటుంబం నుంచి వచ్చాను, ప్రాచీన సంస్కృతి ప్రభావాల నుంచి ఆధునిక విద్యతో అనుబంధం ఏర్పడింది. అమెరికా వచ్చి తిరిగి ప్రిమిటివ్ స్టేట్ వెళ్లే పరిస్థితి వచ్చింది. అంతా దైవ సంకల్పం, క్లుప్తంగా ముగించాడు శంకర్నారాయణ. శుభాకాంక్షలతో, కరతాళధ్వనులతో సమావేశం ముగిసింది. ప్రొఫెసర్ ఫ్రాలే శంకర్నారాయణను తన ఛాంబర్లోనికి తీసుకువెళ్లాడు. అంత ప్రామాణికమైన అంశాలు వేదాల్లో ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నారు? నేరుగా ప్రశ్నించాడు శంకర్నారాయణ. 1952లో నాగ్పూర్ యూనివర్సిటీలో కాన్వకేషన్ హాల్లో గణిత శాస్త్రజ్ఞ పరిషత్ సభలు జరిగాయి. ఆనాడు జగద్గురు శంకరాచార్య వారు వేదాల్లో గణిత విజ్ఞానం గురించిన ఉపన్యాసం అందర్నీ సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. డాక్టరేట్ చేస్తూ పాల్గొన్నాను. ఆయన ఉపన్యాసం అనేక విశ్వవిద్యాలయాలలో గొప్ప చర్చనీయాంశమైంది. అప్పటినుంచి నాకు ఆసక్తి మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎండోమెంట్స్ ఉపన్యాసాలకు వెళ్లినప్పుడు ధర్మపురి గ్రామాన్ని దర్శించడం జరిగింది. నరసయ్య ఘనాపాటి, నరహరి ఘనాపాటి, కపిలేశ్వరపురంలో చైనులు, గంగాధర శర్మ, నరసింహ చైనులు గారితో చర్చించడం జరిగింది. కదినవా, టాదినవా, పాదిపంచ, యాదృష్ట అంకెలకు, అక్షరాలకు సామరస్య రహస్యం వెల్లడి చేశారు. మరి ఇవాల్టికి మీ వల్ల నా ఆశయం నెరవేరబోతోంది. భుజం తట్టారు ఫ్రాలే. ఊహించని విధంగా నిధులు సమకూర్చే ఈ ప్రాజెక్టుకు ఆధ్వర్యం వహించడం గొప్ప అవకాశం. చిన్నతనంలో వద్దు కూడదు అనుకున్న విషయాలపై పరిశోధన చేయవలసి రావడం ఊహించలేనిది. వేద పండితుడు అనగానే
మొదటగా చైనులు గుర్తు.

ఇంటికి వస్తారు. శంకరనారాయణ పినతండ్రి కొడుకు. తనకంటే 5 సంవత్సరాలు పెద్దయినా చిన్నప్పుడు బాగా కలిసి ఉండేవారు. పట్టణం చదువులకు వెళ్లినా సెలవుల్లో కలుసుకునేవారు. చయనులు 9వ ఏటనే అరణ్యకం పూర్తి చేసుకున్నాడు. ఎక్కడికి బయలుదేరినా వెళ్లేప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి వలివేసుకుంటూ అధ్యయనం చేసుకునేవాడు. చక్కటి స్వరం. గురుకులవాసంతోనే మహాపండితుడై చయనగానాన్ని నియతమైన స్వరం, ఉదాత్తానుదాత్త స్వరితాలతో 18,000 రుక్కుల అశ్వినాన్ని కదలకుండా కూచొని ఉచ్చయస్వరంతో గుక్క తిప్పుకోకుండా యాగాన్ని నిర్వహించి చయనులు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గోదావరి తీరస్థ గ్రామం ధర్మపురి. స్వయం సిద్ధ యోగ నరసింహుడు క్షేత్రదైవం. 200 బ్రాహ్మణ కుటుంబాలున్నాయి. అందరూ వేదశ్రౌతాలు నేర్చినవారే. సకృదా వృత్తిగా నిత్యం పారాయణ ఉంటుంది. విద్యార్థులలో విద్యాపిపాస, దీక్ష, ఏకాగ్రత, పరమార్థాలు సంతలు చెప్పుకుంటూ రుక్కులు వల్లవేసుకుంటూ సాధన చేసే దృశ్యాలు ఉండేవి. బయట ఊరి విద్యార్థులకు వారాల ఏర్పాటు, అతిథి అభ్యాగతులకు పణతులవారి సత్రంలో నిత్యాన్నదానం, ద్రవ్యకాంక్ష లేకుండా వేదాధ్యయనం జరగాలని వేదాధ్యయనపరులకు, విద్యార్థులకు, పణతుల కుటుంబీకులు యాయవారం ద్వారా ద్రవ్యం, ధాన్య సామగ్రులు సమీకరించేవారు. ఆర్థిక ఒత్తిడులు లేని విద్యా విధానం గురుకులాలలో ఉండేది. పాశ్చాత్య భావ సమీకరణకు మానసిక పరివర్తన వచ్చే విధంగా, భారతీయతను చిన్నాభిన్నం చేసే కుట్రలో భాగంగా సాహిత్య సాంప్రదాయాలపై అనేక రీతుల్లో అన్ని కోణాల నుంచి దాడులు జరిగాయి. వేద సాహిత్యం పట్ల అధ్యయనం కొంత కుంటుపడింది. ధర్మపురి గ్రామంలో కొద్దిపాటి మార్పులే వచ్చాయి. కొన్ని ప్రభుత్వ భవనాలు వెలిశాయి. పాతగ్రామం వీధులు యథాతథం. గ్రామంలో శంకరనారాయణను ఎవరూ గుర్తించలేదు. తన చిన్నప్పటి వాతావరణానికి ఇప్పటికీ మార్పు తెలుస్తోంది. కాలశ్యగ్రహణ గతి, సర్దిపుచ్చుకున్నాడు శంకరనారాయణ. చైనులుగారి ఇల్లు గుర్తించడం కొంచెం కష్టమైంది. శంకరనారాయణ ఇంటి ఆవరణలోకి వెళ్లేటప్పటికీ చైనులవారు అనుష్ఠానం పూర్తి చేసుకుని సూర్య నమస్కారం చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ శంకరనారాయణను చైనులవారు గుర్తించలేదు. లక్ష్మీనరసింహశాస్త్రులవారి అబ్బాయినని ప్రవర చెప్తేనే గుర్తించారు. ఆనందంతో ఆలింగనం చేసుకుని, ఏమే పెద్దనాన్న కుమారులు శంకరనారాయణ వచ్చారు అని సంతోషంతో కేకవేశారు. విశాలమైన ప్రాంతం, పెద్ద బంగళా ఇల్లు, అగ్రహారీకుల ఆర్భాటం లేవు. అదే ప్రాంగణంలో చిన్న పాకలో ఉంటున్నారు. ముని ఆశ్రమంలా ఉంది కాని ఆర్థికలేమి స్పష్టంగా కనబడుతోంది. ధాన్యం పురికట్టిన ఆనవాళ్లు, గత వైభవ చిహ్నాలు లేవు. చైనులు భార్య పార్వతమ్మ బయటకు వచ్చి పలకరించి, ఆభరణ శోభలేని దేవతామూర్తిగా ఉంది. పరామర్శలు పూర్తయినాక 10 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ ఫ్రాలే చైనులుగారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఆయనకు గుర్తుచేసి వచ్చిన కార్యక్రమ వివరాలు వివరిస్తూ, శ్రీచక్ర రచనలోని క్షేత్రగణిత రహస్య నిర్ధారణ, జియోమెట్రికల్ సీక్రెట్స్, పంచీకృత సృష్టిలోని అంశాలను, వేదాలలోని గణితశాస్త్ర విషయాలను సమగ్ర పథకంగా రూపొందించి ప్రపంచానికి ప్రకటించే అవకాశం వచ్చింది. మీ పూర్తి సహకారం అవసరం అని 2 చేతుల్ని పట్టుకున్నారు. వేదాల్ని అమ్ముకొని జీవించటం, చాలా నిర్లిప్తంగా అన్నారు చైనులు. అదేమిటి, గొప్ప అవకాశం వస్తే అట్లా అంటారు, విస్తుపోతూ అన్నారు శంకరనారాయణ. నాచికేత అగ్నియనంలో నవిత్యేన తర్పణీయో మనుష్యః, ధనస్వామ్యం లేని ఆచారాలు మానవహితాలు, సూక్తంలో అన్నది యజ్వులకు ఆచరణీయం కాదా? ఏమో నాకు తెలియదు. మీ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. మీ ఇంట్లో అలక్ష్మీ స్థితి మారి సంపన్నం కావాలి. అవుతుంది, నా చేతనైనంత ఆర్థిక సహాయం ఏర్పాటు చేయిస్తా. ఈ స్థితిలో మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఇది కళ కాదు కదా. డబ్బులు ఆశించటానికి ధనంతో సాధ్యపడేవి ఆహార నిద్రలు భౌతిక జగత్తుకు అవసరం. బ్రహ్మత్వానికి, సచ్చిదానందానుభవానికి జన్మ సంస్కారమేగాని ధనం అవసరం ఉందా? సమాధానం కొంచెం ఇబ్బంది పెట్టింది శంకరనారాయణను. తెలిసినవారు మర్మం విడిచి విద్య చెప్పరు, అది మన దౌర్భాగ్యం, విసుగ్గా అన్నారు. తమాయించుకుని చైనులుగారి దగ్గరగా జరిగి, నా ఉద్దేశం ఆర్థిక సహాయం.

కాదు అన్నగారు. జ్ఞానసంపద విశ్వవ్యాప్తం అవుతుంది కదా అని ప్రాధేయంగా చెప్పారు. ఇంటి ప్రాంగణంలో ఒక్కసారిగా జనం వస్తున్న సందడి అయింది. ఇద్దరూ లేచి నించున్నారు.

0: ప్రతి సంవత్సరం వేద పండితులకు శ్రావణి వార్షికాలతో సత్కరించి పండిత సభ జరపడం ఆనవాయితీ. అనేక సంవత్సరాలుగా చైనలు వారు నిర్వహించేవారు. పరిస్థితుల మార్పుతో ఈ సంవత్సరం ఆగిపోయాయి. తెలియని పండితులు యథావిధిగా వచ్చేశారు. చైనుల దైన్యస్థితికి అందరూ నిర్వీణులయ్యారు. కొవ్వూరు, రాజమండ్రి, విజయవాడ వేదసభలకు పరీక్షాధికారిగా చైనులు వెళ్లేవారు. గతంలో ఎంతో వైభవంగా సంపన్నమైన చైనులవారి భవంతిలో శ్రావణి పండుగ సభలు ఆకర్షణీయంగా జరిగేవి. భవంతి అన్యాక్రాంతమైంది. ఇప్పుడు దొడ్లో చిన్న పాక, బీదలు నివసించే పాక. పాక బయట కొన్ని దర్భాసనాలు. అవధానులు అందరినీ ఆహ్వానించారు కూర్చోమని. అందరిలో నైరాశ్యం చోటు చేసుకుంది. ద్రాక్షాయిని వేద పండితులు విచ్చేశారు. దర్శనం చేసుకో, భార్యను పిలిచారు. పాత పట్టుచీరతో వచ్చి చీర మడత విప్పి నేలపై పరిచి, దయచేయండి మహాత్ములారా అని ఆహ్వానించింది. ఆమె ఔదార్యపూరిత ఆహ్వానానికి అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి. అన్యమనస్కంగా వార్షికాలు ఇక ఉండవని వెనక్కి వెనక్కి కొందరు జరిగి వెళుతున్నారు. ఆగండయ్యా, పెద్ద అవధానులుగారు కేకవేశారు. అందరూ ఆగిపోయారు. చయనులవారు సనాతన ధర్మజ్ఞాని, వచ్చే జన్మలో దేవేంద్ర వైభవం పొందాలి, ఆశీర్వదించండి, నవధషం అందుకోండి. ఏకీకృత సప్తస్వర సంచయంతో, వేదమంత్ర స్మరణ సామగానపారాయణతో ప్రకృతి వాతావరణం మారిపోయింది. వేదమూర్తులు ఆశీర్వదించి వర్షిత మేఘాల్లా వెళ్లిపోయారు. చైన దంపతులు వేద పండిత సమూహానికి ప్రణమిలుతూ ఉండిపోయారు. విస్మయం చెందిన శంకరనారాయణ అపురూప దివ్యానుభూతిని పొందాడు. పారాయణం నేర్చుకునే నిర్ణయం తీసుకుని నిత్యానుష్ఠానుపరులై ప్రాచీన సనాతన ధార్మికులైన చైన దంపతులకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: ఇంతవరకు మీరు ఆయతనం కథ విన్నారు. రచన డాక్టర్ ధేనువుకొండ శ్రీరామమూర్తి గారు. చదివినవారు శ్రీ ఎంసి దాస్. రేపటి కాంతరేఖల్లో 7:15 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్యులు డాక్టర్ సి జమాల్ బాషా గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి కవితలు కూడా ప్రసారమవుతున్నాయి. ఈ అంశాలన్నీ రేపటి కాంతిరేఖల్లో 7:15

0: కాంతిరేఖల్లో ఇప్పుడు దార్శనిక భారత్ గురించి కొన్ని వివరాలు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కొత్త దిశ, భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే దేశీయ పెట్టుబడులతో పాటు ప్రపంచంలోని పెట్టుబడులను కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI కీలక పాత్ర పోషిస్తాయి. 2014 తర్వాత భారతదేశంలో FDI విధానంలో తీసుకొచ్చిన మార్పులు విదేశీ పెట్టుబడులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ముఖ్యమైన అడుగుగా నిలిచాయి. గతంలో విదేశీ పెట్టుబడులకు అనేక రంగాల్లో పరిమితులు, అనుమతుల ప్రక్రియలు ఉండేవి. 2014 తర్వాత ప్రభుత్వం రంగాల వారీగా ఈ నిబంధనలను సరళీకరించడం ప్రారంభించింది. అనేక రంగాల్లో 100% వరకు FDIకి ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి కల్పించారు. అంటే ప్రతి పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం తగ్గింది. దీంతో పెట్టుబడిదారులకు నిర్ణయాలు తీసుకోవటం సులభమైంది. రక్షణ రంగంలో FDI పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 74% పెంచడం, టెలికాం రంగంలో 100% వరకు అనుమతించడం, బీమా రంగంలో పరిమితిని 74% పెంచి 2025లో మరింతగా పూర్తిస్థాయిలో తెరవటం

0: అంతరిక్ష రంగంలోని నిర్దిష్ట కార్యకలాపాల్లో 100% వరకు ఎఫ్డీఐకి అవకాశం కల్పించడం వంటి మార్పులు భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ మూలధనానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం పెట్టుబడుల గణాంకాల్లోనూ కనిపిస్తోంది. గణాంకాల ప్రకారం 2014 నుంచి 2025 మధ్య భారత్కు 748.78 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది. ఇది అంతకుముందు 11 ఏళ్లతో పోలిస్తే సుమారు 143% ఎక్కువ. అదే సమయంలో భారత్లో పెట్టుబడులు పెట్టే దేశాల సంఖ్య 89 నుంచి 112 పెరిగింది. వార్షిక ఎఫ్డీఐ ప్రవాహం కూడా 36.05 బిలియన్ డాలర్ల నుంచి 81.04 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ఎఫ్డీఐ అంటే కేవలం విదేశీ డబ్బు దేశంలోకి రావటం మాత్రమే కాదు, పెట్టుబడులతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక నిర్వహణ పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం వంటి లాభాలు కూడా వస్తాయి. కొత్త పరిశ్రమలు ఏర్పడటం, ఉత్పత్తి సామర్థ్యం పెరగటం, సరఫరా వ్యవస్థలు విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలకు కూడా దోహదం చేయవచ్చు. ముఖ్యంగా రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు విదేశీ పెట్టుబడులను తెరవటం ద్వారా భారతదేశం ప్రపంచ పెట్టుబడి వ్యవస్థతో మరింతగా అనుసంధానమవుతోంది. అదే సమయంలో పెట్టుబడుల విస్తరణ దేశీయ పరిశ్రమలకు కూడా ప్రపంచస్థాయి పోటీ, నాణ్యత, సాంకేతికత వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది. 2014 తర్వాత వచ్చిన ఈ విధాన మార్పుల్లో ప్రధానమైన పరివర్తన ఏమిటంటే, విదేశీ పెట్టుబడులను కేవలం నియంత్రించాల్సిన అంశంగా చూడటం నుంచి వాటిని దేశ అభివృద్ధికి ఉపయోగించగల ఆర్థిక వనరుగా చూడటం లాంటి విధానాలు కలిగాయి. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చినప్పుడు అది ఒక కంపెనీలో పెట్టుబడిగా మొదలై పరిశ్రమగా మారవచ్చు, పరిశ్రమ ఉపాధిని సృష్టించవచ్చు, సాంకేతికతను తీసుకురావచ్చు, ఉత్పత్తిని పెంచవచ్చు, చివరికి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత బలమైన భాగస్వామిగా నిలబెట్టవచ్చు. పెట్టుబడులను కోరుకునే దేశం నుంచి పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ఎదగాలనే దిశగా సాగిన ఈ విధాన పరివర్తన భారత ఆర్థిక ప్రగతి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది.
1: ఇంతవరకు మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత ఆర్థిక ప్రగతికి బలమైన పునాది అంశం గురించి శ్రీ ఎస్ గంగాధర్ అందించిన వివరాలు విన్నారు. ఈ ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి, అలాగే ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు తమకున్నటువంటి సందేహాలను అడిగి సమాధానాలను పొందచ్చు. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గురజాల పవన్ కుమార్ రెడ్డి గారు మీరడిగే సందేహాలకు సమాధానాలను అందిస్తారు 9:30 నుండి 10 గంటల మధ్య. ఈ ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 11 గంటలకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం వినవచ్చు. కాంతిరేఖల్లో ఇప్పుడు జానపద గేయ మాధురి. శ్రీమతి పైడికాల్వ రాజేశ్వరి గారు ఆలపించిన జానపద గీతాలను వినబోతున్నారు.
0: ఈనాటి దార్శనిక భారత్.

కందిగొయ్యను నువ్వే వస్తివి, పత్తించను నేనే పోతే కంది కొయ్యను నువ్వే వస్తివి, కంది కట్టే ఎత్తేటప్పుడు పత్తి కింద నన్ను ఒత్తుకుంటే.

జానపద గేయమాధురిలో మీరింతవరకు పైడికలో రాజేశ్వరి గారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈ సాయంకాలం 6:30 పల్లె ప్రాంతాల్లో బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం కార్యవర్ధిరాజు పాత్రలో ఎన్వి నాగరాజు గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు సాయంకాలం పల్లె ప్రాంతాల్లో. ఆకాశవాణి కడప కేంద్రం ఈనాటి కాంతిరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాస్యులు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్సుల్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్టంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చీ వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్బంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:35. ప్రతినిత్యం ప్రతిక్షణం ఆలోచనలు నెరవేర్చాల్సిన పనుల్లా వెంట పడుతూనే ఉన్నాయి. సరే, పనులెన్ని ఉన్నా ఓవైపు మన కోసమే అని పాటలు మీతో కలిసి నడవడానికి, మీ ఆలోచనల్ని తమ వైపు ఆకాశవాణి అంత ఆత్మీయంగా తిప్పుకోవడానికి, కలవడానికి చిత్రమంజరి వస్తుంది. పాటల కార్యక్రమం పాటలకు గొప్పతనం, విన్నంతనే ఆనందం, వింటుంటే పాటల లోకంలోకి మన ప్రయాణం.

మన లోకంలో ఉన్న మనల్ని మన లోకం నుండి అమాంతంగా తన లోకంలోకి తీసుకుని వెళ్లేది అబ్బురపరిచే అపురూపమైన పాటలే. గుడిగంటలు సినిమా నుండి పాట విన్నారు పిబి శ్రీనివాస్, పి సుశీల. గానంలో డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల సంగీత నిర్వహణలో.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: యువవాణిలో ఈ సాయంకాలం 5:15 అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై యువత తమ అభిప్రాయాలను ఈ మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య ఫోన్ చేసి అభిప్రాయాలు చెప్తే ఆ అభిప్రాయాలు ఈ సాయంకాలం 5:15 ప్రసారమవుతాయి. ఫోన్ నెంబర్లు 0852244919 2449 1947. అభిప్రాయ వేదిక రికార్డింగ్ సమయం ఈ మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య.
5: Hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey

చక్రవర్తి సంగీత నిర్వహణలో యమగోళ సినిమా నుండి పాట విన్నారు. పాట రచన వేటూరి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

చలనాన్ని అటు తను గమనంతో మనలోకి ప్రవహిస్తూ మన ఆలోచనలను మన స్థాయిని పెంచుతూ మనతో పాటు నడిపిస్తుంటాయి. విన్నపాట గోరింటాకు చిత్రంలో దేవులపల్లి రచన, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఈ ప్రసారంలో 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సోరియాసిస్ సమస్య పరిష్కారం, అలాగే ఇతర సమస్యల గురించి శ్రోతలు ఫోను ద్వారా అడిగే ప్రశ్నలకు, సందేహాలకు స్కిన్ స్పెషలిస్ట్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు సమాధానాలు అందిస్తారు. అందుకని హలో అభిరుచి కార్యక్రమం 9:00 నుండి 9:30 వరకు మాత్రమే కొనసాగుతుంది.

0: చిత్రమంజరిలో చివరగా విన్న పాట. మోసగాడు చిత్రంలో వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో. ఆకాశవాణి కడప కేంద్రం. హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతల కోరే సినిమా పాటల కార్యక్రమం. ఫోన్ నంబర్లు 0855-2-44-119-2-44-197. హలో.
1: హలో సార్, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: కడప నుంచి టైలర్ రహమతుల్లా మాట్లాడుతున్నాడు సార్.
0: కడప నుంచి టైలర్ రహమతుల్లా గారు.
1: టైలర్ పనిచేస్తాను సార్.
0: ఓకే రహమతుల్లా గారు, చెప్పండి ఏ సినిమాలో ఏ పాట?

0: మురళీకృష్ణ సార్, నాగేశ్వరది.
1: ఓకే,
0: నీ సుఖమే నేను కోరుకున్నాను పాట సార్.
1: ఓకేనండి, విన్నామండి పాట.
0: సార్ సార్ కోరుకున్న సూత్రులు సార్
1: చెప్పండి.
0: రంతుల్లా హనీఫు ఇమాములు ఏ రాజా వెంపటి చిన్న సుబ్బరాయుడు, ఇదంతా టైలర్లు సార్.
1: ఓకే, అందరూ కూడా ఎక్కడ ఉన్నా ఈ సుఖమే కోరుతున్నారు. సరే పాట వినండి.
0: మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది.
1: మాకు కూడా 9:30 తర్వాత వచ్చే కార్యక్రమం కూడా వినండి, అవసరమైతే పాల్గొనండి డాక్టర్ గారి సలహాలు.
0: ఓకే ఓకే ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: నమస్తే, పాట విందామా
0: సార్? ఓకే సార్, మంచి సార్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో,
3: హలో,
2: నమస్తే. నమస్తే సార్.
3: నమస్తే అండి, మీ పేరు?

0: నా పేరు బాషా సార్, కడప దీగన్స్ నుండి మాట్లాడుతున్నాను. సర్లర్ బాషా సార్,
1: బాషా గారు చెప్పండి. అంతకుముందు వచ్చిన వ్యక్తి కూడా రహమతుల్లా గారు,
0: సార్
1: వారు
0: 12 తారీఖు
1: కూడా
0: చేశాను సార్. నేను 12 తారీఖు చేశాను.
1: 12వ తేదీ చేశారు.
0: అవును సార్.
1: ఓకే, బీకేఎం స్ట్రీట్ నుంచి.
0: అవును సార్. ఇంతకుముందు పాటలు మంచి సాంగ్స్ వినిపించినాను సార్. మీరు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్.
1: ఓకే, ధన్యవాదాలండి. చెప్పండి బాషా గారు, ఏ సినిమాలో పాట వినాలని?
0: సిరి సంపదలో ఈ పగలు రేయిగా పాట వినండి సార్.
1: ఓకే, ఈ పగలు
0: ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెల్లి, ఆ కారణమేమి చెల్లి ఆ పాట వినండి సార్.
1: కారణం తెలియాలంటే పాట వినాలి ఇప్పుడు.
0: ఇదొద్దు సార్,
1: విన్నాం మరి పాట.
0: 15 తేదీ చేస్తాను సార్. మళ్ళా
1: ధన్యవాదాలండి.
0: ఓకే సార్,
1: పాట కోసం కాస్తంత నిరీక్షణ, ఆ తర్వాతే పాట.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: నమస్తే అండి.

0: హలో
1: హలో అన్న, గుడ్ మార్నింగ్. బబ్లు అన్న.
0: బబ్లు
1: బబ్లు అంటే ఛానల్.
0: శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. ప్రత్యక్షంగా పాట కోరి వినాలి అనుకుంటే ఫోన్ చేయండి 0855-2244-1197, మరొక నెంబర్ 2444-197. హలో
2: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి మీకు స్వాగతం అండి.
2: ప్రొజెక్టర్ అండి, శివమ్మ సార్.

0: నుండి శివమ్మ గారు.
1: అవును సార్.
0: ఓకే, చెప్పండి
1: సార్
0: శివమ్మ
1: పాట.
0: గారు, ఏ
1: అవును సార్.
0: సినిమాలో ఏ పాట?
1: ఆ కదలడు వదలడ ఎండాకాలి వాన ఎడుతుంది ఏమంటున్నాయని సార్. ఎండాకాలం ఉంటుంది సార్. ఎండాకాలం.
0: అన్ని కాలాలలో మనకి ఎక్కువ కాలం పలకరించేది
1: అవును
0: ఎండాకాలమే.
1: సార్. వర్షాకాలం. వర్షాకాలం మర్చిపోయి ఎండాకాలం వచ్చినట్టుంది సార్.
0: సరే
1: అవును సార్.
0: చెప్పండి.
1: సార్ నమస్తే సార్.
0: పాట వినేద్దామండి.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.

0: శ్రోతలు హలో బ్రిజ్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది. హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో బ్రిజ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నేను నాగర్ కర్నూలు నుండి శాంతమ్మని మాట్లాడుతున్నాను సార్. నమస్కారం.
0: నాగర్ కర్నూలు నుంచి

0: శాంతమ్మ గారు.
1: అవును సార్.
0: చెప్పండి శాంతమ్మ గారు.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోంచి శివ గోవింద గోవింద అనే సాంగ్.
0: ఓకేనండి, పాట విందామా?
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: థ్యాంక్ యూ.

రాజేశాన వైశకులము నందు గంగయ్యను వాడతడు పుడతాడు. ఉత్తరాదేశాన వైశకులము నందు

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: సార్. నమస్తే సార్.
1: మీ పేరండి?
0: సార్ ఎరుకలే సార్.
1: ఎరకలయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: కడప సార్, మారుతి నగర్.
1: కడప మారుతి నగర్.
0: అవును సార్.
1: ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడారండి?
0: 1 ఇయర్ పైన అయిపోయింది సార్.
1: ఓకే, చెప్పండి, ఏ సినిమాలో ఏ పాట?
0: చేస్తూనే ఉన్నాను కానీ తగడం లేదు సార్.
1: ఓకే, అదృష్టం రాలేదు.
0: ఓకే సార్.
1: అదృష్టంగా రావాలన్నా, పాట రావాలన్నా ఇంత
0: సార్
1: ఇంతకాలం ఓపిక పట్టాలి.
0: అవును సార్.
1: చెప్పండి, ఎరుకలే గారు ఏ సినిమాలో ఏ పాట?
0: కార్యక్రమాలు చాలా బాగుంటాయి సార్. నేను
1: ఎంతకాలం నుంచి మా అభిమాని?
0: సార్ నేను చాలా కాలం సుమారు 20 ఏళ్ళు పైన అయిపోయింది సార్.
1: ఓకే, గొప్ప అనుబంధం ఉంది రేడియోతో.
0: అవును సార్.
1: చెప్పండి, ఏ సినిమాలో?
0: సార్ సత్యకాలం సత్యలో మంచి పాట ఒకటి.
1: సత్యకాలం
0: చూడండి, సత్యకాలం సత్య.
1: అవునవునవునవును. సరే, పాటలే కాదు కార్యక్రమాలన్నీ కూడా వినండి. డాక్టర్ గారి సలహాలు వస్తుంది మరి కాసేపట్లో, అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సరే, కార్యక్రమాల గురించి, పాటల గురించి మీ అభిప్రాయాలు కూడా చెప్తూ ఉండండి.
0: తప్పకుండా సార్.
1: ఓకే, పాట విందామండి.
0: థ్యాంక్ యూ సార్.
1: నమస్తే.

ఇప్పుడు వింటారు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందిస్తారు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గురజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244197, అలాగే మరొక నంబర్ 244119. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర కడప. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నవారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు.

0: గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప. డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. చర్మం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఎందుకంటే ఆరోగ్యమైన చర్మమే నీ ఆత్మవిశ్వాసానికి చిరునామా. గురిజాల స్కిన్ క్లినిక్, మీ చర్మ సంరక్షణకు నమ్మకమైన చిరునామా. కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: శ్రోతలకు నమస్కారం. డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగతం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం.
1: ఈనాటి కార్యక్రమంలో మనం శ్రోతలకి చర్మ సమస్యలైనటువంటి సోరియాసిస్ గురించి ఇచ్చాము. మరి శ్రోతల వద్ద నుండి ఫోన్ కాల్ వచ్చేలోగా అసలు సోరియాసిస్ సమస్య ఎలా గుర్తించాలి, ఈ సమస్య గురించి మా శ్రోతలకు కాస్త అవగాహన కలిగించండి.
2: సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక స్కిన్ సమస్య, చర్మ సమస్య. ఇది చర్మం ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, ఫాస్ట్గా గ్రోత్ అయ్యి పులుసులు పులుసులుగా ఊడిపోతుంది, ఎర్రగా పులుసులు పులుసుగా ఊడిపోవడం, తలలో పుట్టు ఎక్కువ రావడం, మోకాళ్ళు మోచేతుల దగ్గర పుట్టు ఉండడం, దురద ఉండడం, ఇలాంటి లక్షణాలు ఫస్ట్ కనపడతాయి. ఇది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. షుగర్ వల్ల రాదు, షుగర్
1: ఉన్న వారికి ఎక్కువ సమస్య అవుతుంది
2: అవుతుంది. ఇంకా సిగరెట్లు ఎక్కువ తాగడం, స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది.
1: ప్రారంభ దశలో ఎలా ఉంటుందండి ఇది గుర్తించడానికి?
2: చిన్న చిన్న అవే చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తాయి, ఫస్ట్ పులుసుల్లాగా పుట్టు పుట్టుగా ఊడిపోతుంటది.
1: అంటే దీనికి సమస్యకు పరిష్కారం లేదంటారా, కేవలం ట్రీట్మెంట్?
2: ఇది చర్మానికి షుగర్ లాగా అనుకోండి, కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. ట్రీట్మెంట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కంట్రోల్లో, బయటికి రాకుండా కంట్రోల్లో అయితే మంచి మందులే ఉన్నాయి. పూర్తిగా నయమయ్యేది ఇంకా మనకు ఇంకా రాలేదు. ఉన్నాయి మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయి, మంత్లీ

0: వన్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, 3 మంత్స్ వన్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, వీక్లీ వన్స్ ఒక టాబ్లెట్ వేసుకునే ఉన్నాయి. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్.
1: ఓకే, ఏ వయసు వారికి రావడానికి ఆస్కారం ఉంటుంది?
0: అలా చెప్పలేము, ఏ వయసు అయినా రావచ్చు.
1: చిన్న వయసు కానీ
0: 2 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వరకు ఏ వయసులో అయినా రావచ్చు.
1: ఓకే, ఒకసారి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? మీరు ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు వ్యక్తికి తెలుసుకోవాల్సిన విషయాలండి.
0: అదే, కొంచెం ఏమైనా బరువు ఉంటే బరువు తగ్గాలి. ఇది మెటబాలిక్ డిసార్డర్. అంటే మెటబాలిక్ డిసార్డర్ అంటే ఇప్పుడు షుగర్ కూడా మెటబాలిక్ డిసార్డరే, కొలెస్ట్రాల్ పెరగడం మెటబాలిక్ డిసార్డరే, ఇది సోరియాసిస్ స్కిన్కి సంబంధించిన మెటబాలిక్ డిసార్డర్. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే ఇప్పుడు మనం బరువు తగ్గాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ అంటే గుడ్లు ఇలాంటివి తీసుకోవాలి, చర్మం ఎండిపోకుండా అంటే పొడి బారిపోకుండా చూసుకోవాలి, లైక్ మనం కొబ్బరి నూనె పూసుకోవడం, లేకపోతే మాయిశ్చరైజర్ పూసుకోవడం, ఇలా రెగ్యులర్గా మాయిశ్చరైజర్ పూసుకో. చలికాలంలో ఎక్కువ అవుతుంటుంది సోరియాసిస్. ఏంది
1: ఈ సమస్య ఎక్కువ అవుతుందంటారా ఇటీవల కాలంలో? ఏమన్నా
0: అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఎంత పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజే ఉంది, కానీ మంచి ట్రీట్మెంట్ వల్ల అందరికీ ఏం కనపడట్లేదు ప్రస్తుతానికి, ఇంకా తక్కువే అనుకోవాలి.
1: ఓకే, అంటే ప్రజల్లో కాస్తంత అవగాహన కూడా పెరిగింది.
0: అవగాహన చాలా పెరిగింది, చాలా పెరిగింది. పేషెంట్స్ కూడా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు, ఒక అలోపతే కాకుండా హోమియోపతి ఆయుర్వేదిక్ అని మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నారు. ఏదో ఒక ట్రీట్మెంట్ పట్టుకొని కంటిన్యూగా వాడుకోవడం ఇంపార్టెంట్.
1: ఓకే, అంటే ఇది పూర్తిగా పరిష్కారం కావడానికి ఆస్కారం లేదు, కానీ మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా జీవనం కొనసాగించడానికి
0: అది ఈజీగా చేసుకోవచ్చు.
1: ఇది ఒకరి నుంచి, అంటే
0: ఒకరి నుంచి, ఇది అంటువ్యాధి కాదు, అంటువ్యాధి అయితే కాదు, వంశపారంపర్యంగా రావచ్చు ఒక 40% మంది, 50% మందిలో. ప్రతి వాళ్ళ ఫాదర్కి ఉంది, ఖచ్చితంగా కొడుకు రావాలనేం లేదు. వచ్చే ఛాన్స్ ఒక 40%, 50% ఉంది, కానీ ఖచ్చితంగా వస్తుందని అయితే లేదు.
1: ఓకే, డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు ఎవరో శ్రోతున్నారండి, ఒకసారి పలకరిద్దాం. హలో.
2: హలో సార్, నా పేరు హైమావతి సార్.
1: హైమావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: కర్నూలు నుండి మాట్లాడుతున్నాను.
1: ఓకే, అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో
0: చెప్పండి అమ్మా.
2: నాకు డి విటమిన్ తక్కువ ఉందని కొద్దిగా.
0: విటమిన్ డి తక్కువ ఉందా?
2: తక్కువ ఉందని అప్పుడు మెడిసిన్ ఇచ్చింది సార్ సారు, అది మైక్సరింగ్ తక్కువ ఉంది అనేసి, అది వాడినాక తగ్గిపోయింది. మళ్ళీ మధ్య జుట్టు విపరీతంగా ఊడిపోతుంది సార్.
0: విటమిన్ డి ఎంత ఉందమ్మా అప్పుడు, ఏమన్నా ఐడియా ఉందా?
2: ఏం లేదమ్మా, నేను మైక్ సరిగ్గు తక్కువ ఉంది, బాగా ఎండలో తిరుగు, ఉదయము 7:30 అప్పుడు, సాయంత్రం 4:30 అప్పుడు బాగా ఎండలో తిరుగు అని చెప్పింటే అట్లా చేస్తాను సార్.
0: ఓకే ఓకే,
2: తగ్గిపోయింది. ఈ మధ్య కొద్దిగా సార్కి ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చి ఒక నెల కొద్దిగా
0: జుట్టు రాలిపోతుంది. 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ ఏమైనా ఫీవర్ రావడము, అలాంటి ఏమైనా జ్వరం రావడం, ఏదన్నా మేజర్ హెల్త్ ఇష్యూ ఏమైనా ఉన్నిందా అమ్మా? దీనికి సర్జరీ ఎందుకు?
2: నీ రిప్లేస్మెంట్ సర్జరీ
0: అంతే. ఓకే ఓకే, ఏమైనా నిద్ర సరిగ్గా లేకపోవడం, విటమిన్ డి తక్కువ ఉన్నా జుట్టు రాలుతుందమ్మా, విటమిన్ B12 తక్కువ ఉన్నా, బ్లడ్ తక్కువ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా.
2: అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత టాబ్లెట్స్ రాసిస్తున్నారు సార్, కాల్షియం టాబ్లెట్స్.
0: ఆపరేషన్ అయిపోయిందా మీకు ఇప్పుడు?
2: అయిపోయింది
0: సార్. ఆపరేషన్ తర్వాత కూడా జుట్టు రాలే ఛాన్స్ ఎక్కువ ఉందమ్మా.
2: అవును సార్, విపరీతంగా రాలుతుంది, బట్టతలు వస్తుందేమో అనిపిస్తుంది.
0: లేదు లేదు లేదు, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మా సప్లిమెంట్స్ తీసుకోండి చాలు.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక శ్రోత అన్నట్టు చాలా సందేహాలు వ్యక్తం చేసింది, మరి ఇట్లాంటి శ్రోతలకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: సర్జరీ తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత హెయిర్ లాస్ అయితే ఉంటుంది, లైక్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ ఉండడం, ఒక టైఫాయిడ్ వచ్చిన, డెంగ్యూ వచ్చిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత హెయిర్ లాస్ రావడం, ఇవన్నీ కామనే. దాని టీలోజన్ ఎఫ్లియం అంటాము. దానికి మంచి సప్లిమెంట్స్ తీసుకోవడము, బ్లడ్ ఏమైనా తక్కువ ఉందో చెక్ చేసుకోవడం, విటమిన్ డి, విటమిన్ B12 చెక్ చేసుకోవడం, మంచి ప్రోటీన్ ఫుడ్ తినడం, 8 hours స్లీప్ ఉండడం, స్ట్రెస్ తగ్గించడం, ప్లస్ ఇంకా తగ్గట్లేదంటే ఇంకా సీరమ్స్ ఇలాంటివి వాడుకోవడం, ఇలాంటివి చేయొచ్చు. కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. టీలోజన్ ఎఫ్లే వాళ్ళు నార్మల్కి వచ్చేస్తుంది.
1: ఇప్పుడు చాలా సందర్భాల్లో నిద్ర లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటున్నారు కదా, చర్మానికి కూడా దానికి ఒక కారణంగా చెప్పచ్చు.

0: తింటారా?
1: చాలా నిద్రకి చర్మానికి ఉంటుంది, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. లైక్ కంటి కింద నలుపు రావడము, జుట్టు బాగా రాలిపోవడము. మనం ఇప్పుడు సూర్యాస్తలో ఉన్న సూర్యాస్త నిద్ర స్ట్రెస్ వల్ల కూడా సూర్యాస్త ఎక్కువ అయ్యే ఛాన్స్
0: ఓకే.
1: ఎక్కువ ఉంది. సూర్యాస్త వల్ల స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల మళ్ళీ సూర్యాస్త
0: ఓకే,
1: వస్తుంది.
0: అంటే

0: గుడ్ మార్నింగ్ సార్, కడప నుంచి వినయ్ సార్.
1: చెప్పండి వినయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో
2: చెప్పండి అమ్మా.
0: గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు.
2: చెప్పండి అమ్మా.
0: కాళ్ళకి పాదాలకి చిన్న గుళ్ళల్లాగా వచ్చి అవి మళ్ళా కొద్ది రోజుల తర్వాత నల్లగా మచ్చలు అయిపోతున్నాయి డాక్టర్ సార్.
2: చూపించారమ్మా డాక్టర్కి ఏమన్నా?
0: డాక్టర్కి ఏం చూపించలేదు సార్.
2: నవ్వలు ఉన్నాయి, అవి దురదలు నవ్వలు
0: ఉన్నాయి సార్. దురద నవ్వలు ఉన్నాయి సార్.
2: ఓకే, లైక్ అండ్ ప్లానర్స్ అని లాగా ఉంది. ఒకసారి చూపించారా ఒకసారి ఎవరికన్నా? ఏం క్రీమ్?
0: హాస్పిటల్ అడ్రస్ ఎక్కడ సార్?
2: కోటడి సర్కిల్లో ఉంటుందమ్మా, మురళీ థియేటర్ ఎదురుగా.
0: ఓకే సార్.
2: సరే.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. చర్మ సంబంధిత వ్యాధులైనటువంటి సోరియాసిస్, అలాగే ఇతర సమస్యల గురించి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి గురుజాల పవన్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 0855-2244-1947-2441-947. ఈ కార్యక్రమాన్ని రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్నా వినొచ్చు. డాక్టర్ గారు, చాలామంది శ్రోతలు శరీరాన్ని అంటే చర్మాన్ని రక్షించడానికి ఎలాంటి విటమిన్లు మనకి నిత్యం కావాలి, అంటే ప్రతి అవయవానికి విటమిన్లు ఇవన్నీ పాత్ర ఉంటుంది కాబట్టి చర్మ సౌందర్యానికి మనం రక్షించే విటమిన్లు ఏంటండి?
2: విటమిన్ సపరేట్గా చర్మానికి కానీ, విటమిన్ సపరేట్గా లివర్ కానీ అలా ఏమి ఉండదు. అన్నిటికీ అన్ని విటమిన్స్ కావాలి.
1: ఓకే,
2: అన్నిటికీ అన్ని ఫుడ్ కావాలి.
1: ఇప్పుడు ఎండలో కొంతసేపు ఉంటే డి విటమిన్ ద్వారా మనకి ఇలాగా
2: ఎండలో కూర్చుంటే విటమిన్ డి వస్తుంది, కోలీ క్యాల్సిఫెరాల్ అంటాం, విటమిన్ డి వస్తుంది. చర్మానికి ఎక్కువ అందరు బయట డాక్టర్ సంప్రదించకుండా విటమిన్ ఈ వాడుతుంటారు.
1: ఓకే,
2: ఏదన్నా మా అది కూడా ఓకే వాడుకోవచ్చు, కానీ ఓన్లీ విటమిన్ ఈతో చర్మం బాగా అయిపోతుంది,
1: ఆరోగ్యవంతంగా ఉండదు మాత్రం అపోహ.
2: అన్ని తినాలి,
1: అన్ని విటమిన్స్ ఉండాలి,
2: అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఓన్లీ ఈ విటమిన్ వల్ల ఇది వస్తుంది, ఈ విటమిన్ వల్ల ఈ ఇది బాగుంటుంది అనేది అయితే కాదు. అది
1: అన్ని విటమిన్ మాత్రం ఉంటుంది కాబట్టి ఆహార రూపంలో
2: అన్ని తీసుకోవాలి.
1: ఓకే,
2: అన్ని తీసుకోవాలి. చికెన్ తింటే దురదలు ఎక్కువ అవుతాయి, మటన్ తింటే దురదలు, అవి సంబంధమే ఉండదు. గోంగూర తింటే ఇది అవుతుంది, అది ఎప్పుడో 50 ఇయర్స్ బ్యాక్.
1: డాక్టర్ గారు, ఉస్రాత ఎవరు ఉన్నారండి, పలకరిద్దాం. హలో
3: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారి సలహాలు.
3: నా పేరు సావిత్రి అండి, కడప నుంచి మాట్లాడుతాను.
1: అడగండి సావిత్రి గారు, డాక్టర్ గారు ఉన్నారు.
2: చెప్పండి అమ్మా.
3: నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
3: మా ఇంటికి మెడిసిన్ ఎక్కువ వాడినారు
2: సార్,
3: దానివల్ల అలర్జీ మాదిరి అంతా వస్తుంది సార్.
2: ఏం వాడారు?
3: మెడిసిన్
2: ఎక్కువ వాడి అలర్జీ ఒళ్ళంతా వస్తుంది అమ్మా, అలర్జీ దద్దుల్లాగా ఏమైనా వస్తుంది
3: సార్? మోకాలు వరకే సార్,
2: మోకాలు వరకు,
3: మోకాలు వరకు, రెండు కాళ్ళకు ఊరికే సార్, సన్న సన్న పిల్లలు మాదిరి అలర్జీ మాదిరి వస్తారు సార్.
2: ఆపరేషన్ ఎన్ని రోజులు అయింది?
3: ఆపరేషన్ అయ్యి 3-4 ఏళ్ళు అవుతాను సార్.
2: ఏమైనా వాడారా ఇప్పుడు చర్మ డాక్టర్ దగ్గర? చూపించలేదా?
3: మీ పేరే సార్ చెప్పినాడు, మీకన్నే వాడినాడు. ఇప్పుడు బాగా, ఇప్పుడు బాగా అది పూసినప్పుడు బాగా అవుతారు సార్.
2: ఓకే, మెడిసిన్
3: రాసిచ్చినారు, బాగా అది పూసినప్పుడు అసలు రాదు సార్.
2: ఓకే ఓకే అమ్మా.
3: అది మళ్ళా చికెన్ అట్లా తింటే
2: అట్లే ఉండదు. క్రీమ్స్ కంటిన్యూ చేసుకోండి చాలు.
3: క్రీములు
2: ఇచ్చుంటాం కదా, పూత మందు,
3: పూతలు ఇచ్చినారు సార్ రెండు,
2: రెండు కలిపి పూసేది ఏమన్నా ఇచ్చుంటాము
3: సార్.
2: అవి వాడండి చాలమ్మా, సరిపోతుంది. తగ్గిపోయినా కూడా దాంట్లో మాయిశ్చరైజర్ అన్ని ఉంటది, అది పూసుకుంటా ఉండాలి.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. చర్మ సమస్యల గురించి, అలాగే సోరియాసిస్ సమస్య గురించి మీకుంటే సమస్యలను అడిగి ఇప్పటికిప్పుడే సమాధానం పొందొచ్చు. డాక్టర్ గారు, చాలామంది శ్రోతలు ఈ ఒంటి మీద గుళ్ళలు, కాళ్ళ చేతుల దగ్గర రకరకాల వస్తున్నాయన్నారు కదా, దీనికి నీటి కారణం వలన, చర్మంలో ఇది వాతావరణంలో ఏమైనా మార్పుల వలన, తీసుకునే ఆహారం,
2: వాతావరణ మార్పుల వల్ల కూడా రావచ్చు. చర్మం కొంచెం పొడి బారిపోవడం, చలికాలంలో ఎక్కువ రావడం, అట్లా వాతావరణ మార్పు

0: వల్ల వచ్చే సపరేట్ సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు చలికాలంలో చర్మం పొడి పారిపోవడం, దానివల్ల ఇచ్చింగ్ రావడం. ఎండాకాలంలో మనం చెమటకాయలు ఎక్కువ చూస్తాము, అలా వర్షాకాలంలో కొంచెం ఫంగస్ వ్యాధులు ఎక్కువ చూస్తాము.
1: ఇప్పుడు మీరు అన్నట్లు ఒక సమస్యకు పరిష్కారం కొన్ని లేపనాలు మందులు చెప్తుంటారు, అవి ఎక్కువ కాలం అట్లానే
0: ప్రాబ్లం ఉన్నప్పుడు వాడుకోవడంలో తప్పులేదు, ప్రాబ్లం లేనప్పుడు డాక్టర్ని సంప్రదించుకున్నట్లే వాడుకోవడం అనేది తప్పే.
1: అంటే మీరు సూచించిన కాలం వరకు
0: వాడుకోవచ్చు,
1: వాడాలి.
0: వాడుకోవచ్చు, ప్రాబ్లం ఉన్నప్పుడంతా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మెడికల్ షాప్లో తెచ్చుకొని అట్లే.
1: డాక్టర్ గారు, మరో శ్రోత ఎవరు ఉన్నారండి? హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా?
2: కడప నుంచి సార్.
1: కడప నుండి
2: ముని
1: గారు, చెప్పండి. ఇంకొకసారి చెప్తారు, వినపడటం లేదండి.
2: సోరియాసిస్ అన్నారు కదా, అది అంటువ్యాధి?
0: అంటువ్యాధి కాదమ్మా, అసలు అంటువ్యాధి కాదు.
2: సార్, ఒక 15 ఏళ్ళు అబ్బాయి ఉండే, తర్వాత అమ్మకి వచ్చింది, తర్వాత ఇంకో అబ్బాయి వచ్చింది సార్.
0: అది వాళ్ళ ఫ్యామిలీలోంచి వచ్చింటది డిఎన్ఏ, అది వంశపారపరంగా రావచ్చు, కానీ అంటువ్యాధి అయితే కాదు. అది సోరియాసిస్ కాదా అని తెలుసుకున్నారా ఫస్ట్? అది వంశపారపరంగా రావచ్చు కానీ అంటువ్యాధి అయితే కాదు. అంటే వేరే పిల్లలు అంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కి అట్లా ఉండే? అంటువ్యాధి కాదమ్మా, ఇది అంటువ్యాధి కాదు.
1: హలో, డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. సోరియాసిస్ తో పాటు ఇతర చర్మ సమస్యల గురించి మీకు ఉన్నటువంటి సందేహాలు అడిగితే ఇప్పటికిప్పుడే స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గురజాల పవన్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు, వారు సమాధానాలు అందిస్తారు.
3: గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప. డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. చర్మం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఎందుకంటే ఆరోగ్యమైన చర్మమే మీ ఆత్మవిశ్వాసానికి చిరునామా. గురిజాల స్కిన్ క్లినిక్, మీ చర్మ సంరక్షణకు నమ్మకమైన చిరునామా. కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప.
1: హలో, డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. ఫోన్ చేయండి 0856224411947 ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నటువంటి డాక్టర్ గారి సలహాల్లో డాక్టర్ గారితో మాట్లాడి సమాధానం పొందొచ్చు. చర్మ సమస్యలైనటువంటి సోరియాసిస్ లాంటి సమస్యలు, ఇతర సమస్యల గురించి పరిష్కారం పొందొచ్చు. హలో, నమస్తే అండి, ఒకసారి మీ పేరు చెప్తారా? సుబ్బారావు గారు, అడగండి, సమస్య ఏంటో
0: చెప్పండి.
4: సార్ నమస్తే. డాక్టర్ గారు
0: నమస్తే. సార్ చెప్పండి.
4: సార్, నాది నా వయసు 1 సంవత్సరాలు.
0: హలో,
4: 63 ఇయర్స్ నాకి.
0: ఓకే ఓకే.
4: ఒళ్ళంతా జిల్లలు ఎక్కువ ఉంటాయి సార్, ఒళ్ళంతా ఎప్పటి నుంచో ఉంటుంది. నైట్ అయితే 1 గంట ఎలుకు వస్తే ఇంకొకటే జిల్లలు, ఒళ్ళంతా అంతా ఎక్కడైనా జిల్లలు తీరుకుంటూ ఉండాలి.
0: ఎప్పటి నుంచి ఇదంతా?
4: ఎప్పటి నుంచో ఉంది సార్, ఎండాకాలం ఎక్కువ ఉండేది, ఇప్పుడు నైట్ ఎక్కువ మెలకు వస్తుంది, ఇంకా ఒకటే జిల్లాలు ఉంటాయి సార్ ఒళ్ళంతా
0: చాలా సంవత్సరాల నుంచి.
4: కాళ్ళ మీద అట్లా దద్దులు కూడా వస్తాయి, కొద్దిసేపు
0: దద్దులు కూడా.
4: తెల్లవారి 10 తర్వాత మన దద్దులు, మా దద్దులు మాయమైపోతాయి.
0: ఓకే ఓకే. ఏమన్నా వాడుతున్నారా మాత్రలు అలాంటివి ఏమన్నా?
4: గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చూపిస్తుంటే ఇచ్చారు, కానీ గుణం లేదు సార్, ఫలితం తగ్గలేదు.
0: అంటే వాడినప్పుడు తగ్గి మళ్ళీ వస్తున్నాయా, అట్లా ఏమైనా ఉందా?
4: అట్లా ఏం లేదు సార్, జిల్లా వస్తే వచ్చి జిల్లా ఎక్కువ ఉంటుంది, వచ్చి వచ్చి మళ్ళీ ఆస్పత్రి వెళ్ళొస్తాయి. ఎక్కడ మళ్ళీ నీట్ గా ఉంటుంది స్కిన్, ఏం ప్రాబ్లం లేదు.
0: అదే దద్దులు వచ్చి తగ్గిపోతున్నాయి దానంతకవే. అదే పైత్యం దద్దులు అంటాం కదా, క్రోనిక్ అర్టికేరియా చెప్తున్నారు మీరు.
4: ముఖ్యంగా దద్దుల సమస్య జిల్లా తగ్గాలి సార్, జిల్లా
0: ఎక్కువ. మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి దానికి కూడా? మంచి ట్రీట్మెంట్ ఇక్కడ చెప్తే కష్టమేమో అని. మరి
1: మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, లేకపోతే డాక్టర్ గారు కడపలో అందుబాటులో ఉంటారు. డాక్టర్ గారు, చాలా మంది శ్రోతలు అడుగుతున్నారు కదా, ఈ ఒక సమయంలో వచ్చేసి దరిద్రత తగ్గిపోవడం,
0: అది దద్దులు, పైత్యం దద్దులు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అర్టికేరియా అంటాం. 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ 3 నెలల లోపల ఇంకా తగ్గ

0: తగ్గకపోతే అక్యూట్ అర్టికేరియా, 3 నెలల తర్వాత ఇంకా తగ్గకపోతే క్రోనిక్ అంటే దీర్ఘకాలంగా మారిపోతుంది. అదే యాంటీస్టమిన్స్ అని మనం సిట్రజిన్, ఎలియోసిట్రజిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఒక్కోసారి సంవత్సరం వాడాల్సి ఉంటుంది ఆ దద్దుల్లో. అదేం సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు, సిట్రజిన్ లివోసిట్రజిన్ ఇంకా చాలా ఉన్నాయి.
1: ఓకే, ఈ చర్మ సమస్యల్లో ఏ సమస్యను తీవ్రంగా భావించాల్సిన పరిస్థితి ఉంటుందండి? ఆలస్యం లేకుండా ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలా? ఏ సమస్యను తెలుసుకోకుండా ఎక్కువ కాలం అదే పోతుందిలే అదే పోతుందని చాలామంది.
0: అదే ఇప్పుడు కొంచెం అంటువ్యాధులు ఉంటాయి, ఇప్పుడు తామర లాంటివి లైక్ స్కేబీస్ అని తీట అంటారు గజ్జి, అలా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అందరికి స్ప్రెడ్ కాకుండా తొందరగా చూపించుకుంటే ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది.
1: వాటికి పరిష్కారాలు కూడా ఉన్నాయండి?
0: అదే సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ 20 డేస్లో వెళ్ళిపోయే ఉన్నాయి, సరిపో ఈజీగా వెళ్ళిపోతాయి. ఇంట్లో వాళ్ళకి రాకుండా అంటువ్యాధులు కాబట్టి,
1: ఓకే,
0: అంటువ్యాధులు కాబట్టి మిగతావి ఏమీ అవసరం లేదు. కొన్ని ఇప్పుడు మందులు పడక కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటే
1: వేరే ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా చర్మంపై రావడం
0: అలర్జీస్
1: ఉంటాయి.
0: వస్తుంటాయి, అలాంటివి కొన్ని సీరియస్గా అయిపోతాయి. కొంచెం ఎస్జేఎస్ అంటాం, 10 అంటాం, అవి కొంచెం సీరియస్ కండిషన్స్. మళ్ళీ అవి అలాగే వేసుకుంటా ఉంటే కొంచెం అప్పుడు అడ్మిట్ అయ్యి
1: సైడ్
0: చేసుకో,
1: ఎఫెక్ట్స్ వల్ల
0: చాలా పెద్ద డేంజర్ కండిషన్కి వెళ్తారు.
1: ఓకే, డాక్టర్ గారి సలహాల
2: హలో
1: కార్యక్రమాన్ని. హలో, నమస్తే అండి.
2: నమస్తే, నమస్తే సార్.
1: డాక్టర్ గారు నారు మాట్లాడండి, సమస్య ఏంటో.
2: నమస్తే సార్ డాక్టర్ గారు.
0: నమస్తే.
2: మా అమ్మాయి చదువుకుందా అన్నప్పటి నుంచి కొంచెం అలర్జీ మాదిరిగా వచ్చింది సార్. ఇక్కడ గొంతు దగ్గర నుంచి ఇక్కడ కడుపు వరకు ఉంది అనమాట.
0: ఏం ఏముందమ్మా, ఎర్రగా తెల్లగా మచ్చలు ఏమన్నా ఉన్నాయా అట్లా?
2: ముందు నవగా ఉంది సార్, మా అవి నీటి బుడగల మాదిరిగా వస్తాయి, నవ ఉంటుంది అట్లా. అంతా రఫ్ చేస్తేనే అది రఫ్ అయ్యి అది ర్యాషెస్ మాదిరిగా అట్లా అయితే ఉండేది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అంతా చూపించారు సార్, ఎక్కడ కూడా పాపకు బాగా కాలేదు. దాంతో ఒక చాలా అన్ఈజీగా ఉంది సార్. అందులో కొంచెం బయట ఎండకు ఏదైనా తిరిగిందంటే కూడా ఇంకా ఎక్కువగా నవగా ఉంటుంది అమ్మాయికి.
0: ఏమని చెప్పారమ్మా, వ్యాధి పేరు ఏమైనా చెప్పారా అట్లా ఏమన్నా?
2: రిమ్స్ లో తీసుకెళ్లారు సార్, స్కిన్ ఏదో స్కిన్ అలర్జీ అని ఏదో టెస్ట్లు చేశారు. అదంతా పలాందని ఏం చెప్పలేదు, మందులు అవి ఇచ్చారు సార్ అంతే.
0: మందులు వాడుతున్నప్పుడు బానే ఉందా?
2: లేదు సార్, అలాగే ఉంది, అలర్జీ ఉంది. ఆయుర్వేద అలోపతి అట్లాంటివి అంతా వాడినాం మేము. అయినా కూడా అమ్మాయికి ఇప్పుడు 23 ఇయర్స్ సార్.
0: ఓకే, ఇంకా ఇంకా మనకు డౌట్ ఉంటే బయోప్సీ చేసి అంటే ముక్క పరీక్ష చేస్తాం. ఒక ఒక చిన్న ముక్క తీసి స్కిన్ ముక్క తీసి దాన్ని టెస్ట్ చేసి ఏమవుతుందో చెప్తారు మైక్రోస్కోప్లో చూసి. ఆ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ ఏమవుతుంది అని తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు కరెక్ట్గా.
2: అంటే సార్ బాడీ హీట్ బాడీ అయితే కూడా అలాగే ఉంటుందా సార్?
0: హీట్ బాడీ, హీట్ బాడీ అనేది అసలు ఏమి ఉండదమ్మా అసలు అట్లా.
2: వేరే వాళ్ళు అన్నారు సార్ బాడీ ఎక్కువగా హీట్ ఎక్కువ ఉంటే కూడా అలా ఉంటది అని అన్నారు, అందుకు అడుగుతున్నాను.
0: అదే చూద్దాం, ఇంగ్లీష్ లో ఇన్ఫ్లమేషన్ అంటాం మీరు అనేది. ఒకసారి ముఖ పరీక్ష చేసుకోవచ్చు, ఇంకా డౌట్ ఉంటే మనకు ముఖ పరీక్ష చేస్తే కరెక్ట్ గా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకుంటే కరెక్ట్ గా తగ్గిపోతుంది. సరేమ్మా.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 2441 19 2449 1 9 7. డాక్టర్ గారు, మరో శ్రోతను పలకరించే ముందుగా ఈ చర్మ సమస్యలను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారండి, ఎప్పుడు అవసరం అవుతాయి?
0: మాక్సిమం అవసరం ఉండకపోవచ్చు, ఇంకా తగ్గట్లేదు, మనం ట్రీట్మెంట్
1: శ్రోత అడిగారు కదా,
0: ట్రీట్మెంట్ ఇచ్చినా కొంచెం కూడా చేంజ్ రావట్లేదు అన్నప్పుడు బయోప్సీ అని చేస్తాం, ఆ డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ కోసం.
1: సమస్య ఏదో గుర్తించడానికి,
0: గుర్తించడానికి డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ కోసం చేస్తాం ముఖ పరీక్ష అంటే బయోప్సీ అంటాం. బయోప్సీ చేస్తే మనకు డయాగ్నోస్ కరెక్ట్ గా తెలిసిపోతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ కరెక్ట్ గా పెట్టుకోవచ్చు.
1: తొందరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది,
0: రిలీఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చర్మ సమస్య ఒకటే, 5-6 డిసీజ్లు ఒకేలాగా ఉంటాయి చర్మంలో.
1: స్పష్టంగా తెలియాలంటే ఇట్లాంటి పరీక్షలు
0: అవసరం ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. ఒక 20-30 కేసెస్ లో ఇలాంటి, 100లో 20-30 కేసులు ఇలాంటి అవసరం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఎండకు వెళ్ళినప్పుడు వెంటనే చర్మం మీద రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి కదా, దీనికి పరిష్కారంగా ఏం చెప్తారండి మీరు?
0: ఎండకెళ్ళినప్పుడు అలర్జీస్ ఉంటే

0: సన్స్క్రీన్ అని ఇస్తాము, సన్స్క్రీన్ వాడుకోవచ్చు.
1: ఇప్పుడు బయట బజార్లో దొరికే ఎలాంటి స్క్రీన్ అయినా మనం తీసుకొని వాడచ్చు సొంతగా, డాక్టర్ సలహాతో మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుందా?
0: ఇప్పుడు ఎవరు డాక్టర్ని సన్స్క్రీన్ గురించి అయితే అడగట్లేదు.
1: మీరు అవసరం బట్టి మీరు చెప్తారు.
0: అంత మార్కెట్లో తీసుకొని వాడుతున్నారు, కానీ ఏదో ఒక సన్స్క్రీన్ రెగ్యులర్గా వాడుకోవడం ఇంపార్టెంట్. మన స్కిన్కి సెట్ అవుతుందా లేదా
1: ఈ
0: అంతే.
1: సన్స్క్రీన్ లోషన్ చేసే పని ఏంటండి? అసలు ఎండబడినప్పుడు మన శరీరాన్ని ఏ విధంగా రక్షిస్తుంది?
0: దాంట్లో మనకు కొన్ని టైటానియం ఆక్సైడ్ ఇలాంటివి ఉంటాయి, మన యూవీ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే,
1: ఓకే.
0: అబ్జార్బ్ చేయకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది దాని స్ట్రెంగ్త్ ఒక్కొక్కసారి 3 3 అవర్స్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు, మళ్ళీ 3 అవర్స్ తర్వాత మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది.
1: ఓకే,
0: సన్స్క్రీన్ కన్నా ఇంపార్టెంట్ మన మాస్క్ వేసుకోవడము, క్యాప్ పెట్టుకోవడము,
1: ఇవి
0: ఇది
1: కూడా మనం
0: ఇంపార్టెంట్.
1: పరిశీలించాల్సింది.
0: అవి ఇంపార్టెంట్. ఇంకా సన్స్క్రీన్ ఎంత వర్క్ చేస్తుందో ఇవి ఇంకా డబుల్ వర్క్ చేస్తాయి.
1: ఓకే. ఇప్పుడు చాలామంది సమయం సందర్భం లేకుండా అనునిత్యం ఏదో క్రీములు శరీరానికి రాస్తూ ఉంటారు కదా, వీటి వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉంటాయి
0: ఉంటాయి,
1: అంటారా?
0: మన స్కిన్ టైప్ బట్టి వాడుకోవాలి. అనవసరంగా ఏదో ఎవరో పక్కన ఇంటి వాళ్ళు చెప్పారు ఇది
1: అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు ఎక్కువగా చూసి
0: ప్రకటన చూసి
1: ఇప్పుడు.
0: ఇది అందరికీ సెట్ అయ్యేవి ఉండవు.
1: ఓకే
0: స్కిన్ టైప్ బట్టి వాడుకోవాలి.
1: ఓకే. డాక్టర్ గారు, శ్రోత ఎవరో. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్తారా?
2: నా పేరు ఎర్రంరాజు అండి, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉన్సా గ్రామం మాది.
1: చెప్పండి రాజు గారు.
2: మేము న్యూస్ అని ఏడ్ ద్వారా మరియు వేవ్స్ అనే యాప్ ద్వారా కడప ప్రసారాలు వింటున్నాం సార్.
1: ఓకే, థ్యాంక్స్ అండి. అడగండి డాక్టర్ గారిని, సమస్య ఏంటో.
2: అయితే డాక్టర్ గారు శుభోదయం అండి.
0: చెప్పండి, చెప్పండి, గుడ్ మార్నింగ్.
2: అయితే ఇప్పుడు చర్మ వ్యాధులు అనేవి గోళ్ళతో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా,
0: అవ్వచ్చు,
2: మన
0: అవ్వచ్చు.
2: చేతి చేతి గోళ్ళతో. దాని గురించి కొంచెం చెప్పండి సార్.
0: గోర్లకు వచ్చేదా, గోర్లతో
1: గోళ్ళ
0: స్ప్రెడ్
1: ద్వారా.
2: గోళ్ళ ద్వారా
0: ఓకే,
2: స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా సార్, కొంతమంది గోళ్ళు కత్తిరించుకునే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
0: అవునవును. ఇప్పుడు గోర్లది, ఇప్పుడు తామర ఉంది అనుకోండి, తామర ఎక్కువ గోర్లు పెట్టుకొని గీరుతుంటారు, మళ్ళీ పక్కన గీరుతుంటారు,
1: పరిశుభ్రత లేకుండా కూడా.
0: గోర్ల ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. గోర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అంటు వ్యాధులు ఉన్నాయి కదా, ఇప్పుడు అంటు
1: అవును,
0: వ్యాధులు అంటే ఏంటి, గోర్ల ద్వారా అట్లే స్ప్రెడ్
1: స్పర్శించడం
0: అవ్వాల్సిందే.
1: ద్వారా.
0: అంతే స్ప్రెడ్ అవ్వాల్సిందే. గోర్లు కట్ చేసుకోవాలి. ఈ గోర్ల ద్వారా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గీరేసాము, అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. గోర్లలో ఇన్ఫెక్షన్ మళ్ళీ దాంట్లోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఒక చీమిగుల్లలు రావడము. అసలే తామర ఉంటుంది, దాని మీద గీరి గీరి గోర్లు పెద్దవి పెట్టుకుంటారు, దాని మీద మళ్ళీ చీము వచ్చే ఛాన్స్ ఉంది.
1: ఓకే
0: సెకండరీ ఇన్ఫెక్షన్
1: ఓకే.
0: అంటాం.
3: గురిజాల స్కిన్ క్లినిక్ కోటిరెడ్డి సర్కిల్ దగ్గర కడప. డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. చర్మం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఎందుకంటే ఆరోగ్యమైన చర్మమే మీ ఆత్మవిశ్వాసానికి చిరునామా. గురిజాల స్కిన్ క్లినిక్ మీ చర్మ సంరక్షణకు నమ్మకమైన చిరునామా. కోటిరెడ్డి సర్కిల్ దగ్గర కడప.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. చర్మ సమస్యలు అయినటువంటి సోరియాసిస్ అలాగే ఇతర సమస్యల గురించి లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. స్కిన్ స్పెషలిస్ట్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. హలో,
4: హలో,
1: కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారి సలహాలు. మీ పేరు చెప్తారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: చెప్పండి.
4: కాళ్ళకి బాగా దురదలు వచ్చేసి మళ్ళా నల్ల నల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి.
0: నల్ల నల్ల మచ్చలు ఉన్నాయా?
4: అవును సార్, బాగా దురదలు వచ్చేస్తున్నాయి. అజీర్ణ దగ్గర నల్ల నల్లగా మచ్చలు వచ్చేస్తున్నాయి.
0: మచ్చలు కూడా పెద్ద ఎత్తుగా ఉన్నాయమ్మా.
4: బాగా మంటలుగా ఉన్నాయి సార్, నొప్పి తెలియదు.
0: నొప్పి అంటే కాదు, ఎత్తుగా ఉన్నాయా, బాగా బుడపలు బుడపలుగా వచ్చాయా, నై గుళ్ళల్లాగా?
4: ఆహా, బుడపలు బుడపలుగా రాలేదు సార్, మామూలుగా నల్లగా వస్తున్నాయి, బాగా నువ్వుగా వస్తున్నాయి సార్.
0: ఓకే, ఎగ్జిమా లాగా ఉంది మా మీరు చెప్పడము. నుసిమిరి అంటారు కదా ఎగ్జిమా.
1: వింటున్నారా?
0: దానికి చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్ పూసి క్రీములు ఇచ్చుంటారు ముందు డాక్టర్లు ఏమన్నా?
4: పోలే సార్, ఈ మధ్యలోనే అట్లా వస్తున్నాయి సార్, కొద్ది రోజులు వస్తాయి, కొద్ది రోజులు తగ్గుతాయి, అట్లా వెళ్ళిపోతున్నాయి సార్.
0: ఓకే ఓకే, కంటిన్యూగా వాడుకోవాల్సి ఉంటాయమ్మా మాయిశ్చరైజర్లు. అట్లా తగ్గిపోయినా కూడా మాయిశ్చరైజర్ కంటిన్యూగా పూసుకోవాల్సి ఉంటుంది.

0: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ గారు, మరో శ్రోతను పలకరించే ముందుగా, సీజన్ వాదిరిగా వచ్చే చర్మ సమస్యలు ఏమైనా ఉంటాయా? ఈ చలికాలం, ఎండాకాలం, వానాకాలం, ఇట్లా రకరకాల సీజన్లో ఎక్కువ శరీరానికి వచ్చే సమస్యలు ఏంటండి?
1: ఉన్నాయి. ఇప్పుడు సోరియాసిస్ మనం
0: మాట్లాడుకున్నాం.
1: సోరియాసిస్ చలికాలంలో ఎక్కువ వస్తుంది. ఇంకోటి అటోపిక్ డర్మటైటిస్ అని ఉంటుంది, అది చిన్నప్పటి నుంచి కొంతమందికి ఉంటుంది. చర్మం పొడి పారిపోవడం వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అది ఒళ్ళంతా దురదలు వస్తూనే ఉంటాయి. అది చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చలికాలం, ఇంకా ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమట వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ చెమటకాయలు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. సీజనల్గా వచ్చే ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే పురుగులు కుట్టేవి ఉంటాయి, పీడ్రస్ డర్మటైటిస్, ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ ఇలాంటివి వస్తుంటాయి.
0: ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా సమస్యలు ఉంటాయి. అంటే చాలా మంది పిల్లలతో కలిసి కూర్చొని చదువుతుంటారు కదా, రకరకాల సమస్యలు వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. దీని నుంచి వాళ్ళని రక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
1: స్కూల్ అంటే నేను మెయిన్, హాస్టల్స్ అయితే ఎక్కువ ఉంటుంది, ఒకే రూమ్లో చాలా మంది ఉంటారు కదా. స్కేబీస్ అనేది, తామర కానీ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి స్కూల్ పిల్లల్లో. బట్టలు షేర్ చేసుకోవడంలో
0: ఇప్పుడు ఒకరు వాడిన సోప్ ఇంకొకరు వాడడం ఇట్లాంటివి ఉంటాయి.
1: అతనికి ఏమన్నా వాడిన, అతనికి ఏదన్నా మన
0: సమస్య ఉన్నా కూడా
1: ఉంటే అది అంటువ్యాధి అయితే వచ్చే ఛాన్స్ అయితే హై, పక్క రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది.
0: సాధ్యమైనంత వరకు శుభ్రత పాటించడం అనేది ప్రధాన అవసరం.
1: శుభ్రత ఇంపార్టెంట్, ఇంత పక్కన వాళ్ళకున్నా మనం క్లీన్ గా ఉంటే అది రావడానికి ఆస్కారం తక్కువ.
0: బట్టల ద్వారా కూడా ఏమైనా వచ్చే
1: ఛాన్స్ అయితే హై ఛాన్సెస్, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళు వాడిన బట్టలు, బట్టలు కలిపి ఉతికినా రావచ్చు,
0: ఉతికినా కూడా
1: కలిపి ఉతికినా రావచ్చు, మన టవల్ షేర్ చేసినా రావచ్చు, బట్టలు వేసుకున్నా రావచ్చు, సోప్ వాడినా రావచ్చు. అందుకే ఒక ఫ్యామిలీలో ఉన్నవారికి హై ఛాన్సెస్, ఒకరికి అంటువ్యాధి ఏదన్నా ఉంటే.
0: మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది,
1: మామూలుగా ఉన్నప్పుడు ఏది ఉండదు. ఇప్పుడు సోరియాసిస్ ఉంది, సోరియాసిస్ సోప్ మనం వాడుకున్నా ఏం రాదు, అది అంటువ్యాధి కాదు. కాబట్టి అంటువ్యాధులు అని కొన్ని ఉంటాయి, ఇన్ఫెక్షన్స్,
0: వాటి ద్వారా రావడానికి
1: ఎక్కువ ఆస్కారం.
0: డాక్టర్ గారు, ఇంతవరకు ఆకాశవాణి కేంద్రానికి చేసి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారండి. మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ.
2: గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప. డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. చర్మం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఎందుకంటే ఆరోగ్యమైన చర్మమే మీ ఆత్మవిశ్వాసానికి చిరునామా. గురిజాల స్కిన్ క్లినిక్, మీ చర్మ సంరక్షణకు నమ్మకమైన చిరునామా. కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప. మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు గురిజాల స్కిన్ క్లినిక్, కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, కడప. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు. ఇప్పుడు వింటారు సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ది చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభమైంది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, 2015

0: 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రాయోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రాయోజన ఇప్పటిదాకా 1 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రాయోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రాయోజన ఒక ఉద్యమంలా రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వామ్యులుగా మార్చింది. ముద్రాయోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ కే బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనానే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా ఘర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రణ కే తౌర్ పర్ దియే గయే హై. 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రాయోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రాయోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.1

0: 9,00,000,000 రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870 ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10,00,000 रूपये हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20,00,000 रूपये करने का इरादा किया है.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రా యోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10,00,000 నుంచి 20,00,000 రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from ₹500 crore to ₹250 crore. This measure will bring 22 more CPSEs and 7,000 more companies onto the platform.
0: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20%కి పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50%కి పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రా యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర

వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రాయోజన కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రాయోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలక పాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్దిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రాయోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్దికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ పాటల మనోరంజనిలో వాట్సాప్ ద్వారా పాట కోరాలి అనుకుంటే ఉదయం 8:30 వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 85622441199. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కడప నగరం రైల్వే కాలనీ శ్రోతలు మానస, దీప్తి, కేదార్, సురేష్ వారి స్నేహ బృందం కోరిన పాట ప్రేయసి రావే చిత్రం నుండి.

పాటల కార్యక్రమంలో తరువాత నరసింహలు, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు వీరు తమ ఊరు తెలపడం మర్చిపోయారు. కోరిన పాట అభినందన చిత్రంలో గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

వాట్సాప్ మనోరంజన్లో. తరువాత కడప నాగరాజుపేట నుండి అశోక్ వారి స్నేహ బృందం కోరిన పాట సీమసింహం చిత్రం నుండి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో ఎర్రం రాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ వీరంతా హున్సా గ్రామం బోధన్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి పాట కోరుతున్నారు. రెహమాన్ సంగీతం, బెన్నీ దయాల్ కళ్యాణ్ మేనన్ గానంలో ఏం మాయ చేశావే సినిమా నుండి పాట వినాలని.

ఈ ప్రసారంలో 11 గంటలకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో కడప వంశంతనగర్ నుండి కోరుతున్నారు. సాలు రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో వేటూరి పాట వినాలని, రామకృష్ణ బృందగానంలో దేవదాసు మళ్లీ పుట్టాడు సినిమా నుండి కోరిన శ్రోత సుధాకర్.

ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతిలో మహిళా శ్రోతలు ప్రత్యక్షంగా కోరే మహిళా అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. వాట్సాప్ మనోరంజనలో తరువాత వీరభద్రాపురం పెడన శ్రోతలు వీర కనకారావు, పార్వతి, వారి స్నేహ బృందం కోరిన పాట ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, ఘంటసాల పి సుశీల గానంలో వినాలని మంచి చెడు చిత్రంలో.

ఈ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో పడిగలపల్లె శ్రోతలు రమణ, కరీం, సుమంత్ వారి స్నేహ బృందం వినాలి అనుకుంటున్న పావట పవిత్రబంధం చిత్రంలో

ఈ రోజు రాత్రి 9:30 వర్జ్యం నాటికి ప్రసారమవుతుంది. రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వర్జ్యం నాటిక ప్రసారమవుతుంది ఈ రాత్రి 9:30. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు మేదరపేట నుండి చిన్నరామిరెడ్డి, వారి స్నేహ బృందం కోరిన పాట కెవి మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం, పి సుశీల గానం, పాట చక్రవాకం చిత్రంలో.

పాటల కార్యక్రమంలో తరువాత నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామ శ్రోతలు శృతి, లక్ష్మీదేవి, వెంకట సుబ్బయ్య వీరంతా కోరిన పాట ఆపద్బాంధవుడు చిత్రంలో.

మీరింతవరకు వాట్సప్ మనోరంజని శ్రోతలు వాట్సప్ల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇక ఈ ప్రసారంలో 11 గంటలకు ప్రకటించినటువంటి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా చిత్రసీమ ప్రసారమవుతుంది ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా.

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచంలోనే అత్యధికంగా చిత్రాలను నిర్మించే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటైన భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు అందించే అత్యున్నతమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలకు 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర పరిణామక్రమం ఉన్నాయి. భారత ప్రభుత్వం 1949లో ఎస్కే పాటిల్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఫిలిం విచారణ కమిటీ భారతీయ చలనచిత్ర నాణ్యత, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కళాత్మక విలువలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరపున పురస్కారాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. 1954లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో తొలి చలనచిత్ర ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో వీటిని స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిలిమ్స్ అని పిలిచేవారు. ఆచార్య ఆత్రే రూపొందించిన మరాఠీ సినిమా సామ్చి ఆయి తొలి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 1955 నుండి ప్రాంతీయ భాషలలో ప్రతిభను గుర్తించడం ప్రారంభించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల ఉత్తమ చిత్రాలకు రాష్ట్రపతి వెండి పథకం ఇవ్వడం మొదలుపెట్టారు. కెవీరెడ్డి దర్శకత్వం వహించిన పెద్ద మనుషులు చిత్రం ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా తొలి రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకుంది. ప్రారంభంలో కేవలం ఉత్తమ చిత్రాలకే పరిమితమైన ఈ అవార్డులలో 1967 నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఉత్తమ నటులు పురస్కారాన్ని భారత్ అవార్డుగా, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశి అవార్డుగా అందించేవారు. మరాఠీ, బెంగాలీ చలనచిత్రాలకు గాను ఉత్తమ్ కుమార్కు తొలి భారత్ అవార్డు లభించగా, రాత్ ఔర్ దిన్ హిందీ చలనచిత్రంలో ప్రదర్శించిన నటనకు నర్గీస్ దత్ తొలి ఊర్వశి అవార్డు అందుకున్నారు. భారతీయ సినిమా పితామహులు దాదాసాహెబ్గా పిలువబడిన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే శతాబ్ది జయంతిని పురస్కరించుకుని 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నెలకొల్పారు. భారతీయ సినిమా రంగానికి జీవితకాల కృషి చేసిన మహనీయులకు ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారాన్ని తొలిసారి నటి దేవికారాణి అందుకున్నారు. ఇప్పటి వరకు 7 మంది తెలుగు చలనచిత్ర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దర్శక నిర్మాత బిఎన్

0: రెడ్డి, నటులు, దర్శకులు పైడి జయరాజ్, నటులు, దర్శకులు, నిర్మాత ఎల్వి ప్రసాద్, నిర్మాత బి నాగిరెడ్డి, ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత డి రామానాయుడు, ప్రముఖ దర్శకులు నటుడు కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు. 1970లలో వీటి పేరు అధికారికంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా మారింది. స్వర్ణకమలం, రజతకమలం పేరుతో విజేతలకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తున్నారు. మొదట్లో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ వీటిని నిర్వహించగా, ప్రస్తుతం నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డీసీ ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 72 సార్లు జరిగింది. 1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు కేవలం 7 పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకితభావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित थे. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: పిల్లలు, యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్టపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफस्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ADKకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు

0: ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలన చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రందీప్ హుడా ఉత్తమ తొలి చలన చిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలన చిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా, మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
1: అనంత్ నాగ్ భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహీ. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఆర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ సంయమ డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక యాని ఆథెంటిక్ హోతా హై ఔర్ కళాకారో కో భావి పీఢియో కే లియే ఆదర్శ్ ప్రస్తుత్ కర్తే.
0: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: Let us take the National Film Awards to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar sahab ki world's tallest statue hai, us jagah aaj hum ikatte hue hain. Ab agli baar we'll go to one more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you'll make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
0: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి, కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను, సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ, సామాజిక, పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ

0: జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై రెండవ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా హేమచంద్ర పాడిన పాట లక్ష్యం చిత్రం నుంచి.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం పి భానుమతి, వాణి జయరాం పాడినటువంటి సింగిరెడ్డి నారాయణరెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఆకాశవాణి ద్వారా కడప కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమలో తరువాతి పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం చిత్ర పాడినటువంటి వేటూరి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత ముత్యాల ముగ్గు చిత్రం కోసం చిత్రపాడినటువంటి మనిషాలి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన వారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. సంగీతం కెవి మహదేవన్.

0: కార్యక్రమంలో తర్వాత శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పల్లవి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.
1: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గాని హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి, ద డట్టీ పిక్చర్ చిత్రం కోసం బప్పి లహరి, శ్రేయా ఘోషల్ పాడినటువంటి రాజత్ అరోరా గీతం. సంగీతం విశాల్ శేఖరన్.

ఆల్ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ ఆల్కా యాగ్నిక్ పాడినటువంటి ఆనంద్ బక్షి గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఫిల్మీ గాని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అర్మాన్ చిత్రం కోసం ఉషా ఉతుప్ పాడినటువంటి ఇండివర్ గీతం, సంగీతం బప్పి లహరి.

కార్యక్రమంలో తర్వాత మనసా మానస వర్ధిని రాగం రూపకతాళం త్యాగరాజ కీర్తన.

కార్యక్రమంలో తర్వాత ఆదిదేవ పరమాత్మ సింధుభైరవి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: మీరింతవరకు ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీ పుడి మీరయ్య బృందంచే నాదస్వర వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నష్యాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నష్యాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత

0: ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిలవ చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డ్ స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశుపోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthi vartha vibhagam X handle @AIRnews_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న

వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్క్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం

0: తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా తెలంగాణకు చెందిన చికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్నటువంటి సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్, కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు. సంబరం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని వినిపించమంటూ.

కార్యక్రమంలో తర్వాత గోవుల గోపన్న చిత్రం కోసం ఘంటసాల పాడినటువంటి ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన వారు కొసరాజు. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామం నుండి వసంతసేనుడు, హరినవీన్, అరుణకుమారి, విజయకుమారి, హేమలత, భవ్యసాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తరువాతి పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు, కడప జిల్లా కమలాపురం మండలం అగస్త్యలింగాయపల్లి నుండి పెద్దేశ్వర కొండారెడ్డి, హార్మోనియం కొండారెడ్డి, అలాగే భూమిరెడ్డి హర్షిణి, గోవర్ధని, హేమలత, హైమవతి, భారతి, శ్రావ్య, తేజస్విని, ఇంకా అలాగే శ్యామల, శ్రీనివాసులరెడ్డి వీరంతా కోరుతున్నారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కోసం వి. రామకృష్ణ పాడినటువంటి కొసరాజు గీతం సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

అధిక సంతతి వలన అందాలు చడునని ఎన్నెన్నో బదవలు పడతారయా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్ట

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం పై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. ఇక ఈ మధ్యాహ్నం ప్రసారంలో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా అభిరుచి శీర్షికన మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలను ప్రత్యక్షంగా ఆకాశవాణి ద్వారా విని ఆనందించవచ్చు. మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి నెంబర్లు 0856244119. మరొక నెంబర్ 0856244197. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్నగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాసు, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, రేవంత్, మనస్విన్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య వీరంతా కోరుతున్నారు. అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ కిరవాన్ పాడినటువంటి ఈ పాటను వినిపించమంటూ మరి వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత బుద్ధిమంతుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినటువంటి ఆరుద్రగీతం సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండార్ త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, ధర్మారావు, రజని, రాజశేఖర్, రవికుమార్, కోటి రాము, పైడితల్లి, బ్రహ్మయ్య, కస్తూర్రాముడు, చంద్రగిరి పాపారావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ్, భాస్కర్రావు, లక్ష్మణరావు, స్వరూపరాణి, మహమ్మద్, ఈశ్వర్రావు ఇంకా వారి మిత్రులంతా కోరుతున్నారు. బుద్ధిమంతుడు చిత్రంలోని పాటను వినిపించమంటూ మరి వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలు. ఉత్తరాల మనోరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత తండేల్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో వచ్చినటువంటి ఈ పాట పాడినటువంటి వారు శ్రేయా ఘోషల్, నకాస్ అజీజ్. ఈ పాటకు సంగీత సాహిత్య నిర్వహణ శ్రీమణి జొన్నవితుల రామలింగేశ్వరరావు. పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లె గ్రామం నుండి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, పోలేరయ్య, ఇంకా వారి మిత్రబృందం. మరి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భువనగిరి విద్యానగర్ నుండి శ్రోతలు ఉత్తరం ద్వారా కోరుతున్న పాట కానిస్టేబుల్ కూతురు చిత్రంలోని ఈ పాటను వినిపించమంటూ కోరారు వారు. మహ్మద్ బురాహుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాలబాబు, అబ్దుల్ బాబా, అంజానా మరియు వారి మిత్రులంతా కోరుతున్నారు ఈ పాటను వినిపించమంటూ. మరి వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ఆహుతి చిత్రం కోసం ఘంటసాల బృందం పాడినటువంటి శ్రీశ్రీ గీతం సంగీతం సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, ఏలూరు శ్రోతలు ఈ పాటను వినిపించమంటూ కోరారు. రణబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా తూర్పు వెళ్లే రైలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత నిర్వహణలో వచ్చినటువంటి ఆరిత్ర గీతం ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కర్ణాటక నుండి చిన్న తిరుపతి శ్రోతలు ఈ పాటను వినిపించమంటూ కోరారు. మరి వీరి కోసం ఈ పాట

0: మీరింతవరకు ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశ భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
1: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా చౌహాన్ మాట్లాడుతూ మిషన్ కర్మయోగి

0: లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగిని నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34తో ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తు పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కో ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా అదే విధంగా వైద్య కేంద్రంగా మరింత విరాజశీలత ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచన లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వం కావాలి. అదే విధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గీతలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు.

తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లాస్థాయి రెడ్ రన్ మారాథాన్ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళా అభిరుచి శీర్షికన మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలను ప్రత్యక్షంగా ఆకాశవాణి ద్వారా విని ఆనందించవచ్చు. కొత్త శ్రోతల కోసం నెంబర్లు 0852244419. మరొక నెంబర్ 0852244197. కార్యక్రమంలో ముందుగా మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో మేడం,
0: గుడ్ ఆఫ్టర్నూన్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రుక్మిణి మేడం.
0: రుక్మిణి గారు నమస్తే అండి.
1: మేడం, గాంధీ పుట్టిన దేశం మూవీలో గాంధీ పుట్టిన దేశం అనే పాట మేడం.
0: హలో రుక్మిణి గారు, కాల్ కట్ అయినట్లుందండి, మళ్ళీ ప్రయత్నించండి. హలో
2: హలో హలో
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? కడప నుంచి లక్ష్మి గారు. చెప్పండి, ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు? నువ్వు నాకు చెప్పావు, నచ్చావు సినిమా నుండి వినిపించమంటారా?

తల పండిన అనుభవం, తల వంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419 మరో నంబర్ 2441 97. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.

0: హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నమస్తే మేడం.
0: మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: మరి కడప మేడం. హలో
0: హలో హలో నమస్తే అండి. కాల్ కలిసింది, మాట్లాడాలి.
1: హలో మేడం.
0: హలో నమస్తే అండి, చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను రహీముని మేడం.
0: ఏంటండి, సరిగ్గా మాట్లాడాలి.
1: రహీముని మేడం. నేను
0: రహీముని గారు. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి?
1: నొస్సం మేడం.
0: నొస్సం నుంచి మాట్లాడుతున్నారా? ఏ సినిమా నుండి ఏ పాట వినిపించమంటారు మరి?
1: బొబ్బిలిపుల్లి జన్మభూమి పాట వేయండి మేడం.
0: బొబ్బిలిపుల్లి నుండి వినిపించమంటారా? అందులో జన్మభూమిన
1: బొబ్బులు పులి ఆ పాట వినిపించండి మేడం.
0: సరేనండి రహముని గారు.
1: థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కామేశ్వరిని మాట్లాడుతున్నాను.
0: కామేశ్వరి గారు, ఏ సినిమా నుండి పాట వినిపించమంటారండి?
1: ఏ సినిమాలో?
0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: లవకుశలో సందేహించకు మమ్మ రఘురామ సాంగ్ ఏంటి మేడం?
0: లవకుశలో వినిపిస్తాను, కానీ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అది పొద్దుటూరు మేడం, పుల్లమ్మ.
0: పుల్లమ్మ గారు పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నారా?
1: అవును మేడం.
0: ఫస్ట్ టైం అండి మాట్లాడటం మీరు?
1: లేదు మేడం, కడపకు చేస్తుంటాను అప్పుడప్పుడు.
0: అవునా? లవకుశలో ఏ పాట అండి?
1: సందేహించకు మమ్మ రఘురాముడు ఎంత సాంగ్ ఏంటి మేడం?
0: ఆ పాట వినిపించమంటారా?
1: అవును మేడం. నమస్తే మేడం.
0: సరేనండి, ధన్యవాదాలు. వినిపిస్తాను.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: కడప నుంచి మేడం, రవీంద్ర నగర్ ఇమాంబి మేడం.
1: ఇమాంబి గారు, ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారండి?
0: జెమినీలో చుక్కల్లేకెక్కినాడు చంద్రుడు ఆ పాట మేడం.
1: సరేనండి, మీకోసం ఆ పాట వినిపిస్తాము.
0: ఓకే మేడం,
1: ధన్యవాదాలండి.
0: ఓకే.

0: హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి. శాంతమ్మ గారా?
0: కాదండి, నేను సుకన్య ప్రసాద్.
1: చెప్పండి సుకన్య ప్రసాద్ గారు.
0: వాన సినిమా నుంచి, వాన నుంచి ఆకాశ గంగ అనే పాట వేయండి.
1: ఆకాశ గంగ. వాన పడుతుందా మీకు?
0: పడుతుందండి, అందుకే అడుగుతున్నాను.
1: అవునా?
0: ఇంకా వాన పాటలు చాలా ఉన్నాయి, కానీ ఎందుకు ఇది అడిగితే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇది అడుగుతున్నాను.
1: తప్పకుండా ఆంధ్రం విందాం, ఆస్వాదిద్దాం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ధన్యవాదాలు.

0: investment commitment to India, also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages affected. In Asian Games 2026, India bagged 3 gold medals in compound archery and 1 in trap mixed team event today, taking total tally to 59, including 10 gold. And in cricket, India win toss and elect to field in the second ODI against West Indies at Guwahati. And with that, we end the Midday News.
1: नमस्कार, आकाशवाणी से दोपहर समाचार के साथ मैं फरहत नाज। सरकार ने यात्री वाहनों के लिए नए कॉरपोरेट औसत ईंधन दक्षता नियम अधिसूचित किए। इनका लक्ष्य 5 वर्षों में ईंधन दक्षता में 16% से अधिक सुधार करना। भारत और कतर ने भारत में 10 अरब डॉलर की निवेश प्रतिबद्धता की प्रगति की समीक्षा की। मुक्त व्यापार समझौते की वार्ता को गति देने पर भी चर्चा। नेपाल में लगातार बारिश के कारण उत्तरी बिहार में बाढ़ की स्थिति गंभीर, 200 से अधिक गांव प्रभावित। जापान एशियाई खेलों में भारत ने आज कंपाउंड तीरंदाजी में 3 स्वर्ण और ट्रैप मिक्स टीम स्पर्धा में 1 स्वर्ण पदक।
2: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి జీన్స్ చిత్రం కోసం పల్లవి ఉన్నికృష్ణన్ శివగణేశన్ పాడినటువంటి ఈ పాట.

కేరింత సినిమాలోని పాటను విన్నారు. కార్యక్రమంలో తర్వాత లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడినటువంటి ఆనంద్ శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో తర్వాత కొత్త బంగారు లోకం చిత్రం కోసం కార్తీక్ పాడినటువంటి అనంత్ శ్రీరంగ్ గీతం. సంగీతం విక్కీ జెమేయర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి. యమలీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ పాట.
1: ఆ

మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:18. మా ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 MHz FM పై మా సాయంకాలపు ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ అపర్ణ. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ పసుపుల సుధీర్ కుమార్ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం.

ముందుగా చిత్ర రాజేష్ గానం చేసిన దేవుళ్ళు చిత్రంలోని పాట విందాం. స్వరాలు కూర్చిన వారు వందేమాతరం శ్రీనివాస్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో 5:15 అభిప్రాయ వేదికలో పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి అనే అంశంపై అభిప్రాయాలు వినవచ్చు. చిత్రసీమలో తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకీ గానం చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని పాట విందాం. సాహిత్యం వేటూరి, స్వరాలు కూర్చిన వారు ఇళయరాజా.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. చివరిగా కేక చిత్రం కోసం వేణు ప్రణవి గానం చేసిన సీతారామశాస్త్రి సాహిత్యం విందాం. స్వరాలు కూర్చున్నవారు చక్రి.

శ్రోతలందరికీ నమస్కారం. నేటి అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చిన్ననాటి నుండి పిల్లల ఎదుగుదల, చదువు, వ్యక్తిత్వం, భవిష్యత్తు ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది. పిల్లలు తమ జీవితంలో ముందుకు సాగేందుకు తల్లిదండ్రుల ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకం ఎంతో అవసరం. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా ఉంటూనే వారి వ్యక్తిగత ఆలోచనలకు, అలాగే నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈనాటి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా ఉండాలి. ఈ అంశంపై ఈరోజు 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రోతలు. మరి ఇప్పటి కార్యక్రమంలో ఆ అభిప్రాయాలను వింటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
0: నా పేరు నందిని మేడం.
1: ఓకే నందిని గారు, అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం మీకు ముందుగా.
0: నమస్కారం అండి.
1: ఓకే, మరి
0: నేను యోగవేమన యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాను.
1: ఓకే,
0: ఈరోజు అభిప్రాయ వేదికలో అభిప్రాయం చెప్పాలనుకుంటున్నానండి నేను.
1: ఓకే అండి, మరి అంశం విన్నారా? తల్లిదండ్రులు పిల్లల జీవితంలో ఎంతవరకు
0: జోక్యం ఎలా ఉండాలి?
1: అవును అవును,
0: నా ఒపీనియన్ లో పేరెంట్స్ అనేది, హలో
1: చెప్పండి,
0: పేరెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ చిల్డ్రన్స్ లైఫ్ మ్యామ్. వాళ్ళు పిల్లలకి మంచి మార్గం చూపించాలి, కానీ ప్రతి విషయంలో వాళ్ళ నిర్ణయాలను నియంత్రించకూడదు. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ తప్పులని తెలుసుకొని, పిల్లలు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేసి, అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి,
1: ఓకే,
0: చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోవాలి.
1: మరి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారు?
0: నా తల్లిదండ్రులు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని మమ్మల్ని ఇప్పుడు పీజీ వరకు మమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడు వమ్ము చేయకుండా ఇంతవరకు వచ్చాము.
1: సో మీకు ఏం అవ్వాలనుందండి?
0: అంటే నా గోలా మ్యామ్?
1: అవును,
0: యాక్చువల్లీ నేను హెచ్ఆర్ మేనేజర్ అవ్వాలనుకున్నాను ఒక బెస్ట్ ఎంఎన్సీ కంపెనీలో.
1: ఓకే, సో దానికి తగిన కృషి మీరు చేస్తున్నారు, దానికి మీ పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు,
0: సహకరిస్తున్నారు.

0: మరి
1: వాళ్ళ
0: ఇప్పుడు
1: ప్రోత్సాహం లేనిదే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు.
0: సో కొంతమంది పేరెంట్స్ని మనం గమనిస్తూ ఉంటాం కదా, వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకోరు సహజంగా అయితే. కాకపోతే
1: కానీ పిల్లలు చేసిన తప్పులే పెద్దవాళ్ళు బిహేవ్ చేసే విధానంలో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను.
0: ఓకే, మరి పిల్లలు ఎందుకు అలా చేస్తున్నారంటారు?
1: ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న మొబైల్స్, ఇప్పుడున్న టెక్నాలజీ, ఏదో బ్యాడ్ కి యూజ్ చేయొచ్చు, గుడ్ కి యూజ్ చేయొచ్చు. మంచిని అడాప్ట్ చేసుకుంటే మంచిగా వాళ్ళ మాటలు విన్నా వినకపోయినా మనం ఏంటో మనకు తెలిసి మన నెక్స్ట్ స్టెప్ వెళ్తాము.
0: ఓకే,
1: కానీ అది చెడ్డని ఉన్న టెక్నాలజీని కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ చెడుగా అడాప్ట్ చేసుకున్నా తీసుకున్నా పోయేది మన జీవితమే.
0: నిజమే. మరి ఇప్పుడు యువత చూస్తున్నట్లయితే ర్యాంక్స్ రాకపోయినా, మార్కులు సరిగ్గా రాకపోయినా కూడా తప్పుడు నిర్ణయాలు
1: కొంతమంది
0: తీసుకుంటున్నారు.
1: అవును మేడం,
0: దానికి ప్రధాన కారణము తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తాం కదా.
1: తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ఏ మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని వాళ్ళు ఎంతో కష్టపడి కాలేజ్ కి పంపించి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లలు మాత్రం తినే తిని వాళ్ళకు ఉన్నా లేకున్నా వీళ్ళకి పెడితే వీళ్ళు తగిన గోల్ రీచ్ కాలేదని వాళ్ళకి బాధ ఉండిద్ది వీళ్ళకి బాధ ఉండిద్ది.
0: అవును,
1: పేరెంట్స్ వాళ్ళ బాధని చూడలేక కొంతమంది రాంగ్ స్టెప్ వేస్తున్నారు ఈ జనరేషన్ లో.
0: సో వాళ్ళు కూడా ఇది కాకపోయినా ఇంకొక దారి ఉంది అని ఆలోచించాలి,
1: పేరెంట్స్ అయినా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకోవాలని
0: కౌన్సిలింగ్ ఇవ్వాలి.
1: ఫస్ట్ థింగ్ ఒకరితో పోల్చకుండా ఉంటే
0: అవును,
1: ఎవరు రాంగ్ స్టెప్స్ వేయరు. మాక్సిమం
0: మాక్సిమం.
1: మార్గదర్శకంగా అలవర్చుకోవాలి మేడం పేరెంట్స్.
0: ఓకే, ధన్యవాదాలండి, చాలా చక్కగా మీ పాయింట్స్ అన్ని చెప్పారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, అభిప్రాయ వేదిక అంశాలు వింటూ ఉండండి.
1: థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి రేడియో కేంద్రానికి ధన్యవాదాలు.
0: యువర్ వెల్కమ్ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నాగార్జున రెడ్డి మేడం.
0: ఓకే, నాగార్జున రెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా తన్మయ్ మేడం?
0: బాగున్నానండి. మరి నేటి అభిప్రాయ వేదిక అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?
1: కంపల్సరీగా తప్ప పిల్లల తండ్రుల విషయంలో తప్పనిసరిగా జోక్యం ఉండాలి మేడం.
0: ఓకే.
1: ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళని పెంచి వాళ్ళ యోగక్షేమాలను పెద్ద అయ్యేదాకా వాళ్ళ చదువుల విషయంలో అన్ని యోగక్షేమాలను చూసుకునేది తల్లిదండ్రులు ముఖ్యంగా మేడం. తల్లిదండ్రులు వాళ్ళు చదివించే బాధ్యత అంతా పోషించడం నుండి వాళ్ళను మంచి ఒక ప్రోత్సాహం ఇచ్చి ఒక వాళ్ళు పెద్ద అయిన తర్వాత నువ్వు ఎలాంటి కోర్సు చదువుతావు ఏం చదువుతావు అని మంచి ప్రోత్సాహం ఇవ్వాలి మేడం.
0: ఓకే,
1: అది ఒకటి మేడం. తల్లిదండ్రులు వాళ్ళను పేరెంట్స్ మీటింగ్ కానీ ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు స్కూళ్ళల్లో వాళ్ళు కంపల్సరిగా తల్లిదండ్రులు తప్పనిసరిగా జోక్యం ఉండాలి మేడం. అదే కాకుండా పిల్లలతో కూడా చాలా స్పెండ్ చేయాలి తల్లిదండ్రులు.
0: ఓకే,
1: అంతే తల్లిదండ్రులు వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళ పిల్లలను వాళ్ళతో చదివించడం కానీ హోంవర్క్ చేయడం కానీ తప్పనిసరిగా వాళ్ళను వాళ్ళ తిన్నారా లేదా
0: కనుక్కుంటూ చూసుకోవాలి, కానీ అది మాత్రము పరిమితంగా ఉంటే బాగుంటుంది అంటారు.
1: పరిమితంగా ఉంటే బాగుంటుంది మేడం. ఎంతసేపున్నా వాళ్ళు వాళ్ళు వంట పరిమితంగా ఉండి స్కిల్ ఇచ్చి వాళ్ళకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు మేడం. అట్లా కాకుండా
0: కొంచెం పట్టించుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఏమైనా తప్పు దారిలో పోతే కరెక్ట్ దారిలో వాళ్ళని
1: సర్దిద్దాలి మేడం. తప్పు దారిలో ఉంటే సర్దిద్దాలి, తప్పు దారిలో
0: ఉండాలంటారు.
1: సర్దిద్ది
0: చాలా చక్కగా చెప్పారు నాగార్జున గారు. ధన్యవాదాలండి, ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: వస్తాయి కదా మేడం.
0: అవునండి, ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీకు
1: థ్యాంక్ యూ అండి.
0: మీ పేరు?
1: విజయ్ భాస్కర్ రెడ్డి, యాళ్ళు, నంద్యాల జిల్లా.
0: ఓకే, విజయ్ భాస్కర్ రెడ్డి గారు. కాల్ చేసిన ప్రతిసారి ఊరి పేరు అదొక ట్యాగ్ లైన్ లాగా మీకు వచ్చేస్తుంది కదా.
1: చెప్పాలండి.
0: ఓకే ఓకే అండి. మరి అంశం
1: విన్నామండి.
0: ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
1: చిన్న పిల్లలకు ఫస్ట్ నిర్దేశ్ అంటే సుశుద్ధిపద, క్రమశిక్షణ, సంస్కారము నేర్పిరండి. తర్వాత పిల్లలు ఫస్ట్ మాటలు బాగా నేర్పారా? మాటలు వచ్చినప్పుడు వస్తుంటారా, ఆ టైంలో మంచి మంచి మాటలు నేర్పారా? తర్వాత యాంటి అంకు అని నేర్పకుండా ఈ అత్త, ఈ అమ్మ, నాన్న అందులో పడా నేర్పినాక ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు నమస్కారం నేర్పాలి ఫస్ట్. నమస్కారం అంటే అత్త, నమస్కారం మామ అని నేర్పాలి మాటలు. అది పెద్దదాన్ని మోడీ నీట్ చేస్తున్నారా, తిన్న తర్వాత ఇతర తినాలా, ఏం కథ అని నేర్పాలా. స్కూల్ వెళ్ళేటప్పుడు స్కూల్ ఇట్లా ఏదో ఈ రంగం ఫస్ట్ వాళ్ళకు ఏం అవసరం వస్తాయి అన్ని పద్ధతి నేర్పాలండి. పిల్లలప్పుడు నీట్ ఉంటారు, పాత పద్ధతి పాటించాలా ఫస్ట్. యాంకులు అంటే తీసేయాలి, పని రాలేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటుంది.
0: ఓకే అండి.
1: ఇంగ్లీష్ ఉండదు, వస్తుంది, అది మంచిదా అండి?
0: మరి ఇప్పుడు మనం పిల్లలు కొంతమంది చూస్తే తల్లిదండ్రులు ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా అనుకుంటా ఉంటారు కదా, మా పిల్లోళ్ళకి ఇంత మంచి ర్యాంక్ రావాలి, లేకపోతే ఇన్ని మంచి మార్కులు రావాలని వాళ్ళు కొన్ని అనుకుంటా ఉంటారు. పిల్లల గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అవి తల్లిదండ్రుల ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి మేము పోలేకపోతా ఉండామే అని చెప్పి ఒక ర్యాంక్ అటు ఇటు అయినా, ఒక మార్క్ అటు ఇటు వచ్చినా చాలామంది పిల్లలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కదా. మరి దానికి మీరేం చెప్తారు?
1: పిల్లలు ఇష్ట వదిలేదండి, పిల్లలను వాళ్ళ ఇష్టాయిష్టం వదిలేదా?
0: ఇష్టానికి వదిలేయాలంటారు. అలా వదిలేసినా కూడా ప్రమాదం కదండి.
1: అంటే చెప్పండి, పిల్లలను స్కూల్ పోయేటప్పుడు టెన్త్ పాస్ అయినాకనో ఇంటర్ పాస్ అయ్యాకో ఇవి చెప్పకూడదు. ఇది చెప్పకూడదు వాళ్ళకు, ఏమని పలాంటి గ్రూప్ తీసుకో బాగుంటుందని చెప్పకూడదు. వాళ్ళ ఇష్టపడడం వదిలేదా?
0: నీకేది ఇష్టమో నువ్వు అది తీసుకో
1: అంతే. వాళ్ళ టాలెంట్ వాళ్ళు తెలుస్తుంది, మళ్ళీ ఏం తెలుస్తుంది? అంటే వాళ్ళ టాలెంట్ ప్రకారం పోతే మాకు బాగుంటుంది.
0: ఓకే, సో చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
1: థ్యాంక్స్ అండి.

జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

అభిప్రాయ వేదిక కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా ఉండాలి. తల్లిదండ్రులు ప్రేమతో చూపించే మార్గదర్శకత్వం పిల్లలకు బలంగా మారాలి, కానీ అదే ప్రేమ వారి స్వేచ్ఛకు అడ్డంకిగా మారకూడదు. ఈ సమతుల్యతే పిల్లలతో తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే అంశంపై ఈరోజు మన అభిప్రాయ వేదిక. అభిప్రాయ వేదిక అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా ఉండాలి. ఇప్పుడు తరువాతి శ్రోత అభిప్రాయం విందాం.

0: హలో, నమస్తే అండి. అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్కారం. సత్రసాయి జిల్లా కజినిది గోరంట గోవిందరాజులు.
0: ఓకే, గోవిందరాజులు గారు,
1: ఎవరు మాట్లాడుతుంది?
0: నేను తన్మయి అండి. నేటి అభిప్రాయ వేదిక అంశం,
1: తన్మయి.
0: పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?
1: చక్కని అంశం ఇచ్చారండి. మా అనుభవపూర్వకంగా ఉండేది తల్లిదండ్రుల పాత్ర అని చాలా ముఖ్యమైన అంశం, మాకు అనుభవపూర్వకమైన అంశము. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలు ఏది ఇష్టం ఉంటే దాన్ని పంపించాడని, ఏ అది పోదు ఇది పోదు అని చెరగొట్టకూడదు. ఎందుకంటే నా పెద్దగుడు గోల్డ్ వెంకటమ్మ స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళమ్మ చనిపోయి ఏదేలేదు అనుకోండి, నా భార్య ఇప్పుడు చిన్న కొడుకు బీటెక్ చేసిందే, వాడు ఏదో పోలంటే లేదు, వాళ్ళ కొడుకు అదే నా పెద్ద కొడుకు అడగడము చిన్న కొడుకు చెప్పడము, వాడి వాడికి దారిలో ఉన్న పెళ్లి ఇప్పుడు ప్రశ్న పట్టిపోయినాడు. బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కూడా డిస్కంటిన్ అయింది చిన్న కొడుకు కృష్ణకాంత్ అని. అందుకు తల్లిదండ్రులు జోక్యం ఎక్కువ ఉండకూడదని, వాళ్ళకి ఏది ఇష్టమో పదా అని చెప్పి తర్మల్లాగానే అది కాదు ఇది కాదు దగ్గర పెట్టుకుని, నా భార్య కూడా నా చిన్న గురి కిష్టగాన్ని దగ్గర పెట్టుకునేసి డబ్బు పట్టించి పెట్టి ఇప్పుడు తనగా కాడు నేను అది చేస్తాను చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఇంత బాధపడతాను. కాబట్టి తల్లిదండ్రులు జోక్యం ఉండకూడదు. ఎందుకు ఎంతవరకు ఉండాలా చదువుకొని వాడికి ఏం ఆలోచన వాడికి ప్రకారం పోలే కానీ ఇదే చెయ్యి అదే చెయ్యని రిస్ట్రిక్షన్ చేయకూడదు పిల్లలకు. కుడితే ఉదాహరణ చిన్న గురు కృష్ణకాంత్ ఎక్కువ కాకుండా ఇబ్బంది పడతాను గోడ కృష్ణకాంత్ అనే
0: కాదు. గోవిందరాజులు గారు, అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, తల్లిదండ్రులు కూడా ఎందుకు ఇలా చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పెట్టకూడదని ఏ తల్లిదండ్రులకు ఉండదు, అయినప్పటికీ సామాజికంగా వాళ్ళు ఏమైనా ప్రభావితం అవుతున్నారా? రీజన్స్ ఏంటి వాళ్ళు ఇలా చేయడానికి అంటే మీరేం చెప్తారు?
1: పులి చూసి నక్కవాదం పెట్టుకున్నట్టు పక్కన డాక్టర్ అయినాడు మా వాడు, డాక్టర్ కావాలా పక్కన అది కలర్ఫుల్ అయినాడు మా వాడు కావాలి ఇట్లని తల్లిదండ్రులది పులి చూసి నక్కవాదం పెట్టుకున్నట్లు ఉంది. కానీ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి వాడి టాలెంట్ ఏమి, వాడి కేపబిలిటీ ఏమి, వాడి ఐడియా ఏమి, వాడి ప్రకారం పోతే వాడు సక్సెస్ అవుతాడు. అంతేగాని కొందరికి గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు డాక్టర్ కావాలండి, కొందరు ఇంజనీర్ కావాలండి, వాళ్ళు తల్లిదండ్రులు కూర్చోబెట్టి కనీసము మీరు ఏం చేయాలనుకున్నారని వాళ్ళ నిన్న వాళ్ళ ఐడియా ప్రకారము జీవితం చేసుకుంటే వాళ్ళు అనవసరంగా ఇదే కా అదే కాదు పిల్లల్ని ఫోర్స్ చేయరు. నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులకు ఎందుకంటే చదువే కాదు, చదువుతో పాటు సీరియల్ లో గేమ్స్ స్పోర్ట్స్ లో పిల్లలకి ఎంకరేజ్ చేయాల, ఎందుకంటే చదువుతో మెంటల్ గా అయిపోతాడు. అదేకాకుండా స్క్రీన్ టైం కూడా ఎక్కువ చూడకుండా లిమిటెడ్ గా చూడ అది మెయిన్ అనుకోద్దండి. ఇప్పుడు వేరే అంటే స్టడీ చేస్తాను అమ్మాయి, పెళ్లి డిస్టర్బెన్స్ అయిపోయింది వేరే మా తెలిసిన అబ్బాయిలే, వాళ్ళకి తెలీదు పాము వేరే కాబట్టి తల్లిదండ్రులు మాత్రము పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ తో బాగుంటుంది.
0: ఒక కన్నేసి ఉండాలి, అంతేకాకుండా ఎక్కువ వాళ్ళ ప్రైవసీని కూడా మనం తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి బ్యాలెన్స్డ్ గా చూసుకుంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్తారు. ధన్యవాదాలండి, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అవును, చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. మరొకరికి అవకాశం ఇద్దాం.

0: కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నేను గజ్జల మల్లారెడ్డి, కాజీపేట శృంగేశ్వరరావు.
0: ఓకే మల్లారెడ్డి గారు, బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. నేటి అంశం విన్నారా?
1: పిల్లల జీవితంలో పెద్దల జోక్యం ఎలా ఉండాలి?
0: ఎలా ఉండాలి? అవును.

0: వాళ్ళను మనసును తెలుసుకొని మనం ప్రవర్తిస్తుండాలి. చదువులో బాగా హుషారుగా ఉంటే ఎంత దూరమైనా చదివించాలి వాళ్ళ కోరిక ప్రకారం. కాబట్టి పిల్లలను కఠినంగా శిక్షించడం, సరళంగా స్నేహభావంగా దగ్గర తీసి ఆప్యాయంగా పలకరిస్తూ ఉండాలి. వాళ్ళ ముందర మనం పెద్దల ఇంట్లో కలహాలకు దారి తీస్తుంటే అది వాళ్ళ పైన పడుతుంది. మనం కూడా ఇంట్లో స్నేహభావంగా అందరు కలిసిమెలిసి ఉండేట్టుగా వాళ్ళకి తెలిసేటట్టు మనం మసులుకోవాలి.
1: అవును, చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు.

అభిప్రాయ వేదిక కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎలా ఉండాలి.

డిఆర్డిఓకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ బాలాసోర్ 50 అప్రెంటిస్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 15, అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్లు 35 పోస్టులు ఉన్నాయి. ఇందులో విభాగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, సినిమాటోగ్రఫీ, అలాగే ఆటోమొబైల్. ఇందుకు గల అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ కలిగి ఉండడం. దీనికి స్టైఫండ్ నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు 12,300 రూపాయలు, టెక్నీషియన్ అప్రెంటిస్ కు 10,900 రూపాయలు. ఎంపిక షార్ట్ లిస్ట్, అలాగే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 12 అక్టోబర్. చిరునామా PXC DRDO బాలాసోర్, ఒడిశా 756025. సంప్రదించవలసిన వెబ్సైట్ https://drdo.govv.in/. సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా మరోసారి https://drdo.govv.in/.

0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా అభిప్రాయ వేదిక కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. హలో,
1: నమస్తే. నమస్తే మేడం.
0: నమస్తే అండి, అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం.
1: శివమల్లే మేడం.
0: ఓకే, శివమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారు?
0: బాగున్నానండి. మరి నేటి అభిప్రాయ వేదిక అంశం విన్నారా?
1: అంటే పిల్లలను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి మేడం?
0: కాదండి, పిల్లల జీవితంలో

0: తల్లిదండ్రుల యొక్క జోక్యం ఎంతవరకు ఉండాలి?
1: అవును మేడం, పిల్లలను తల్లిదండ్రి చిన్నప్పుడే ఏదో మొక్కై ఉన్నది మానే ఉంగునే సమతగా పిల్లప్పుడు ఉంటే జాగ్రత్తగా తల్లిదండ్రి ఒక మాట మీద ఉండి పిల్లల్ని చూసుకోవాలి మేడం.
0: స్వేచ్ఛగా లేదా కొడుకు గాని కూతురు గాని కొంచెం ఫ్రీగా మాట్లాడలేరు, వాళ్ళకి ఇష్టమైనవి చెప్పుకోలేరు, లోపల లోపల నలిగిపోతారు, అలా ఇబ్బందులు పడుతున్నారు కదా.
1: అంటే తల్లితో అట్లా భయాలు తల్లితో చెప్పుకోవచ్చు మేడం చిన్నగా.
0: ఓకే,
1: తల్లితో చెప్పి అది సవరణ చేసుకోవాలి, అట్టే ఉండకూడదు. పిల్లలు కూడా భయంతో అతను నలిగిపోకూడదు. పిల్లలు తల్లిదండ్రి చెప్పక ఎవరు చెప్పుకుంటారు మేడం?
0: అవును,
1: తల్లిదండ్రికి ఏదన్నా ఉంటే చెప్పుకోవాలా. తల్లి బాగా వాళ్ళ పిల్లలను బాగా చూసుకుంటా, మంచిగా చెప్తా, టీచర్ల కాడ కానీ భయంగా ఏదన్నా బయట తిరగడం కానీ ఏదన్నా తల్లి కూడా చూసుకోవాలి మేడం. వాళ్ళకు తండ్రి భయం ఉండాలి మేడం. ఎప్పటికైనా పిల్లలకు తండ్రి ఇంటికి పోతే ఏమంటాడనే భయం ఉండాలి మేడం వాళ్ళకు.
0: ఓకే, తండ్రి దగ్గర భయం ఉండాలి, తల్లి దగ్గర స్వేచ్ఛ ఉండాలి అంటారు.
1: స్వేచ్ఛ ప్రేమగా ఉండాలి, తల్లి ప్రేమగా ఉండాలి. పిల్లలకి ఎట్లయినా తల్లికి ఎట్లయినా ప్రేమ ఉంటుంది కదా మేడం. పిల్లలకి అట్లా తల్లికి చెప్పుకోవచ్చు. ఏదైనా ఆడపిల్ల గానీ మగ పిల్లడు గానీ తల్లితో ఏదైనా చెప్పుకోవాలి. అప్పుడు ఆ తల్లి వాళ్ళ నాయనకు చెప్పుకుంటాడు, ఆయనకు
0: ఓకే
1: ఆయనకు. అట్లా ఇద్దరు పిల్లలను కలిసిమెలిసి బాగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా బాగా బాగుంటారు మేడం, బుద్ధిమంతులుగా బాగా ఇంట్లో బాగుంటారు మేడం.
0: ఓకే, ధన్యవాదాలండి, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు.
1: అట్లా పిల్లలను బాగా ఇంట్లోనే తల్లిదండ్రి ఒక మాట మీద పెంచుకోవాలి మేడం. పిల్లలను భయభక్తులతో బాగా ఒకరొక మాట ఒకరొక మాట చెప్పకూడదు మేడం, పిల్లలకు భయం ఉండదు.
0: అర్థమైందండి, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం మీకు అవకాశం ఇచ్చినందుకు.
0: అభిప్రాయ వేదిక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో అంశంగా పిల్లల జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతవరకు ఉండాలి అనే అంశం మీద నేటి కార్యక్రమం సాగింది. ఇదండి నేటి అభిప్రాయ వేదిక కార్యక్రమం. మళ్లీ రేపటి యువవాణి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటోంది తన్మయి. నమస్తే.

20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 11 గంటలకు హిందీలోను, 11:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు.

ఇక రేపు ప్రసారం కాబోవు కొన్ని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ షిర్డీ సాయి సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి, వ్యాఖ్యాత శ్రీ శ్రీనివాసమూర్తి. 6:35 పొలం కబుర్లు. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి కవితలు వినవచ్చు కాంతిరేఖలు కార్యక్రమంలో రేపు ఉదయం 7:15.

0: రేపు ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 చిత్రమంజరిలో చిత్రగీతాలు వినవచ్చు. 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అనంతరం మనోరంజని, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 11:30 ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి ఎస్ గాయత్రి గారి గాత్రం ప్రసారమవుతుంది. 1:30 మహిళాభారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన వృద్ధుల పట్ల మన ఆదరణ అనే అంశం మీద అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: The Cabinet Committee on Economic Affairs today approved an increase in the minimum support prices MSPs for all mandated Rabi crops for the marketing season 2027-28. Briefing the media in New Delhi after the Union Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the decision has been taken to ensure remunerative prices for farmers for their produce. He said the highest absolute increase in MSP has been announced for safflower at 675 rupees per quintal, followed by rapeseed and mustard at 413 rupees per quintal. The minister said the MSP for lentil or masoor has been increased by 390 rupees per quintal, barley by 136 rupees, gram by 83 rupees and wheat by 25 rupees per quintal.
2: Rabi season ki MSP badhane se
3: the increase in MSP for the Rabi season will bring an additional 84,263 crore rupees to our farmers in recognition of their hard work and efforts. MSP is determined through a well-established mechanism based on the recommendations of the Commission for Agricultural Costs and Prices. The new MSP rates for the six major Rabi crops, wheat, barley, gram, lentil, rapeseed and mustard and sunflower have been approved today. This decision is in line with the government's commitment to ensuring that MSP remains at least 50% above the cost of production.
2: Us commitment ko dhyan mein rakhte hue ye naye MSP aaj approve hue.
1: The minister said the CCEA has also approved the implementation of the intelligent traffic management system project.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,226 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం

0: మొత్తం ఆవరేజిన 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాళ్ళకు ఇచ్చిన గౌరవం.
1: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 2021 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: हमारे देश में ऐसे लेबर कानून रहे हैं जो अंग्रेजों के समय से चले आ रहे हैं. देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है. इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है. इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे.
1: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ

0: గోడ పత్రికలను ఆయన ఈ రోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్టీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమితా ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రి వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16% సంవర్ధం అభిలక్ష్య కేంద్ర శాసనేన నూతనాః CAFE నియమాః ప్రవర్తితాః. 29th-2000 వర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్త విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టిద్వంద్వే చ మిశ్రిత క్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రి మండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయ వర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధి సమనుమోదిత. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయ సమాశ్రిత. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం పంచసప్తత్యుత్తర షట్శత రూప్యకాణాం, సర్షపస్య త్రయోదశోత్తర చతుశతం, చణకస్య త్రయాశీతి, గోధూమస్య చ పంచవింశతి రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః పరివర్ధనం విహితం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: మంత్రిణా ప్రోదీరితం యత్ సమిత్యా నవదిల్లీ ఆరక్షి బలై నవాశీత్యుత్తర సప్త శతోత్తరైక సహస్ర కోటి రూప్యకాణాం వ్యయేన ప్రవర్తమానా ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళి యోజనా అపి స్వీకృతా.
2: ITMS में ऑब्जेक्टिव है कि जो 1529 ट्रैफिक सिग्नल्स हैं, ये सारे अभी फिक्स टाइमिंग्स में ट्रैफिक पे अगर इस तरह की कैपेबिलिटी हो लाइट में कि जिस तरफ से ज्यादा ट्रैफिक आ रहा है, ज्यादा बिल्डअप हो रहा है, वहाँ पे रेड लाइट कम ड्यूरेशन के लिए रहे और जिस तरफ खाली है उस तरफ रेड लाइट ज्यादा ड्यूरेशन, ये पॉसिबल है ITMS से. इंटेलिजेंट ट्रैफिक मैनेजमेंट सिस्टम बहुत ही इम्पोर्टेंट है, स्पेशली फॉर अ मेगा सिटी लाइक दिल्ली.
1: एतदतिरिच्य मन्त्रिमण्डलेन हरित ऊर्जा वीथी इत्यस्य तृतीय चरणम् अथ ऐतिहासिकी पीएम धारा योजना च समनुमोदिता, येन राज्येषु केन्द्रशासित प्रदेशेषु च 35+100 गीगावाट परिमितस्य नवीकरणीय ऊर्जा उत्पादनस्य सुगम सञ्चारणं भविष्यति. भारतीय प्रशासनस्य ऊर्जा मन्त्रालयेन देशे समुपलब्ध यात्रीवाहनानां ఇంధన సంరక్షణ దక్షతామభిలక్ష్య నూతన CAAFE ఇది సంస్థాగత మధ్యమాన్ ఇంధన దక్షతా మానదండ నియమాః సమ్యగ్ అధిసూచితాః. ఏతే నూతనాః మానదండాః 27+2000 ఏప్రిల్ మాసస్య ప్రథమ దినాంకాత్ సమారభ్య 33+2000 మార్చ్ మాసస్య 31 దినాంకం యావత్ ప్రవర్తయిష్యంతే. ये च पूर्व प्रवर्तितानां मानदण्डानां स्थानम् अलङ्करिष्यन्ति. एतद्विधानं भारते विक्रयार्थम् उत्पादितानाम् अथवा आयातितानां वा सर्वेषामपि नूतनयात्रिवाहनानाम् उपरि समानभावेन नियंस्यते. इयं हि नियमरचना वाहननिर्माण उद्योगस्य कृते महतीं नीतिस्थिरतां, कार्यसुगमतां, नियमनस्पष्टतां च प्रदास्यति. योजनेयं प्रौद्योगिकी नवोन्मेषं समेधयन्ति भारतस्य वाहनक्षेत्रम् उत्तरोत्तरम् ऊर्जादक्षतां न्यून इन्धनव्ययं च प्रतिनेष्यति. वित्तमन्त्री निर्मला सीतारामन् दोहानगरे कतार व्यवसायिभ्यः भारतेन सह वाणिज्य निवेश सम्बन्धान् सुदृढीकर्तुम् आह्वानं कृतवती. सा भारतस्य द्रुत विकासं प्रवर्तनान् वर्षस्य 94.5 बिलियन डॉलर मितं कीर्तिमयं प्रत्यक्ष वैदेशिक निवेशं FDI इति, तथा हि जापान क्रेडिट रेटिंग संस्थया भारतस्य ऋण क्षमता निर्धारणे कृतां उन्नतिम् उक्तवती. वित्तमन्त्रिणा होमोर्स जल सन्धौ अबाधित सामुद्रिक वाणिज्यं पुरस्कृत्य गल्फ देशैः सह व्यापार पुनरुद्धारस्य महत्त्वं प्रतिपादितम्. उपवेशनेऽस्मिन् कतार देशस्य 10 बिलियन डॉलर मितस्य निवेश संकल्पस्य कार्यान्वयनं, भारते तस्य कार्यालय स्थापना अथ द्विपक्षीय निवेश सन्धि सम्बद्धा वार्ता द्रुतगत्या चालयितुं सहमतिः जाता. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. अद्य जालंधर नगरे समाहूतां मादक द्रव्य मुक्त पंजाब महाभियानम

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం కార్యవర్ధిరాజు పాత్రలో ఎన్వి నాగరాజు గారు పాడిన పద్యాలు విందాం. ముందుగా ఒక ప్రకటన.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది.

0: కొండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు విందాం బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం కార్యవర్ధిరాజు పాత్రలో ఎన్వి నాగరాజ్ గారు పడిన పద్యాలు.
2: బాలా, బాలా!
3: ఓహో, మా రాక ఆలస్యమనేది కదూ,
2: ఆలస్యమునకే ఇంత అలక వచ్చినది.

నావురా, ఏమి చేయగలను? నా మనోనాయకి, నా అర్ధాంగి, నా అపురూప సుందరి, నా హృదయేశ్వరి, నా బాలనాపై తీవ్రముగా కెనుక వహించినది. ఏమి చేయగలను? ఈ కెనుక నెట్లు చల్లార్చగలను.

ఆ మహత్తు తేనియే తీటలైన నీ మాటలలో మధుర మధురమైన నీ దరహాస చంద్రకళలో తొనికిసలాడుచున్నది. కాని నాలో ఏమున్నది బాలా? నా కలకేమి గాని నీ అలక తీరినదా? నిజము గ్రహించితివి. నవ్వినా ఆడుదేన్న బొబలయ్యను, ఏడ్చినను ఆడుదేయ్యాడు బొబలయ్యను. ఏడ్చినను నవ్వినను ఆడువారిలో అందమే ఉట్టిపడుచుండును. అన్ని రసములు ఆడువారిలోనే లీనమైనవి. చూడు.

రంగు ధన ధన దిశలార్వ దద్ధర్యాలు ఆనందమునకు ఆనంద నిశ్చాందనమునకు అతి భయంకరాకార వికారమునకు సరసమునకు విరిగిన

పశుపక్ష్యాదులలో సైతము ఈ ఆనంద సాహిత్యము నిరంతర వాహిని ప్రవహించున్నది. బాలా, అదిగో ఆ కోతిని చూచితివా? తన శిశువును ఒడిలో కూర్చొండబెట్టుకుని పాపట తీసి తలద్రవుచున్నది. గ్రహించితివా వాని భాషను? ఆ మాతృప్రేమలో, ఆ మాతృప్రేమలో ఎన్ని ప్రబంధములు ఇమిడియున్నవో చెప్పగలవా బాలా? వెరిదానా, నీవింకను తల్లివి కాలేదు. అందుకే ఆ కోతి తన బిడ్డపై చూపుచున్న మాతృహృదయము నీకింకను అర్థము కాలేదు.

తినబోచును చెడగనేలా? నేడో రేపో నీవు నువ్వు తల్లివి కాబోచున్నావు కదా. కొడుకును బంగారు ట్రేలలో పరుండు పెట్టి లాలి పాడినప్పుడు నీకు నువ్వు ఆ మాతృ ప్రేమ శాంతముగా అర్థమైపోగలదు. ఇది నువ్వు తెలివిగల సందేహమే బాల. కాని సృష్టి రహస్యమంతయు నీ సందేహంలో నేమిడి ఉన్నది. నీవు వేసిన ప్రశ్నయే నీ ప్రశ్నకు సమాధానం.

అట్లు కాకున్నా ప్రపంచము ఒక కుమ్మడిగా సముద్రమును మునిగిపోగలదు. సర్పం వలన లోకమునకు ఉపకారం కంటే అపకారమేచ్చు. అందుకే అందులకే సృష్టివాణిని తల్లికి ఆహారం చేచున్నారు.

కీటకమును మృంగబోచున్న కప్పను పాము తరుముచున్నది. కప్పను తరుముచున్న పామును నెమలి వేటాడుచున్నది. పామును వేటాడుచున్న నెమలిని బోయవాడు వేటాడుచున్నాడు. నెమలిని వేటాడుచున్న బోయవాడిని పెద్దపులి మింగజూచున్నది. సృష్టి రహస్యమంతయు ఇంతే బాల. విచారణకు తగినంత కారణం లేకపోలేదు దేవి. మరి ఏమి అపాయం లేదు కానీ

ఇంతవరకు మీరు బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం, కార్యవర్ధిరాజు పాత్రలో ఎన్వి నాగరాజు గారు పాడిన పద్యాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో నరకాసురవధ రంగస్థల పద్య నాటకం, నరకాసుర పాత్రలో పెయ్యాల చంద్రశేఖర్ గారు పాడిన పద్యాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50. వ్యవసాయ సూచనలు విందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం, అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని 3 భాగాలుగా చేసుకుని, ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన 3వ వంతు విత్తిన 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాష్ ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని కూడా 3 పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింకు లోపాన్ని గమనించినట్లయితే, లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింకు లోపాన్ని మనం ఏ విధంగా గమనించాలి అంటే, పంట ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింకు లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఈ పోషకాలను గనక మనం గమనించుకున్నట్లయితే, ఏ రకాల్లో ఎటువంటి పోషకాలని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే, ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే, ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే, ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల

భాస్వరం 20 కిలోల పొటాష్ ని చేరువలను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ని చేరువలను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ని చేరువలను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్దతులను ఏ విధంగా పాటించాలి అంటే పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ను ఎకరాకు 1 లీటరు 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ అలాగే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు మందును లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రాజన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2.4D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధ నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధ నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు పూతకు ముందు పూత దశ అలాగే గింజ పాలు పోసుకునే దశలు నీటికి బాగా సున్నితం. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్దతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చు. సూక్ష్మ నీటి సాగు పద్దతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్దతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే ముందుగా కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి 2 రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని 2 రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకుగాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా

0: తత్పరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరుదశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తొలచి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్దతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల థయోడి కార్బు 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం, అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు థయోడి కార్బు మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు, పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవగాహన గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సునీత గారి ప్రసంగం పాట రైతులకు సూచనలు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8 దార్శనిక భారత్లో నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యత గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:15 చిత్రసీమ, 9:30 వర్జ్యం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 10:00 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమ, అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి కడప కేంద్రం నుండి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం.

వినవచ్చు. అనంతరం సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి కవితలు ప్రసారమవుతాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. ఇక రేపు మధ్యాహ్నం 1:30

0: తల పండిన అనుభవం, తలవంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నెంబర్ 2441497. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో యువరంజని విద్యా ఉద్యోగ సమాచారం వినవచ్చు. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో నరకాసురవధ రంగస్థల పద్య నాటకం, నరకాసుర పాత్రలో పెయ్యాల చంద్రశేఖర్ గారు పాడిన పద్యాలు వినవచ్చు. హార్మోనియ సహకారం శ్రీ వై కృష్ణమూర్తి. మరికొన్ని ప్రసార విశేషాలు రాత్రి 8:40 తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధార పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा.

0: और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स, स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इम्प्लीमेंट करेंगे।
1: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్దిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2.53 కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है। पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2.53 करोड़ से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए। आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సెలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్కు భూమిపూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు

0: చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్రరంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237 స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంటసీమల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవగాహన, ఈ అంశం గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సునీత గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వింటారు. ముందుగా వినండి.
1: నమస్కారం అండి. కృషి విజ్ఞాన కేంద్రం వనిపెంట నుంచి గృహ విజ్ఞాన శాస్త్ర విభాగ శాస్త్రవేత్తని నేను. నా పేరు సునీత. ఈరోజు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో పలు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన చేకూర్చుదామని వచ్చాను. అయితే ప్రస్తుతం వ్యవసాయంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడమే దీనికి తరుణోపాయం. ప్రపంచీకరణ కారణంగా ఏమవుతుందంటే విలువాధారిత ఉత్పత్తుల తయారీ అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ

తరుణంలో రైతుకు రొక్కం కలిగించాలంటే వ్యవసాయోత్పత్తులకు విలువ జోడించడమే ప్రధాన మార్గం. వ్యవసాయోత్పత్తులకు విలువ జోడించడం అంటే వినియోగించని రూపం నుండి వినియోగించే రూపంలోకి ఆహార వస్తువులను మార్చడం. ప్రస్తుతం భారతదేశంలో ఈ ఆహార ప్రాసెసింగ్ అనేది వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్ధక, మత్స్యరంగాలలో జరుగుతుంది. మన కడప జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ముఖ్యంగా మామిడి, అరటి, చీనీ నిమ్మ, నిమ్మ, టమాటా, పచ్చిమిరప మరియు పసుపు వీటన్నిటికీ విలువను జోడించినట్లయితే అనేక ఉప ఉత్పత్తులను తయారు చేయవచ్చు. మామిడితో ఆమ్చూర్, జామ్, జెల్లీ, చిప్స్, ఇతర ఊరగాయలు, పచ్చళ్ళు మరియు చట్నీలు మనం చేయవచ్చు. అరటితో చిప్స్, క్యాండీ చేయవచ్చు. అలాగే చీనీ నిమ్మ, పల్పీ జ్యూసులు, పల్పులు, స్క్వాష్లు, నిమ్మతో జెల్లీ, నిమ్మ పొడి, నిమ్మ పెక్టిను, ఫైబర్, ఆయిల్ వంటివి తయారు చేయవచ్చు. కడప జిల్లాలో లభించే ఇంకో పంట బొప్పాయి పంట. ఈ బొప్పాయికి ఎప్పుడు చూసినా మార్కెట్ ధరలో హెచ్చుతగ్గులనేవి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ధర బాగా ధర లభిస్తుంది, ఒక్కోసారి ధర పూర్తిగా పడిపోతుంది. ఇటువంటి సమయంలో ఈ బొప్పాయితో కూడా మనం విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకున్నట్లయితే చాలా లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బొప్పాయితో తయారు చేసుకోగలిగేవి టూటీ ఫ్రూటీ, అదేవిధంగా మిక్స్డ్ ఫ్రూట్స్ జామ్స్లో కూడా ఈ బొప్పాయిని ఎక్కువగా వాడతారు. అయితే బొప్పాయితో టూటీ ఫ్రూటీ తయారు చేసుకోవడం ఎట్లానో చూద్దాము. ముఖ్యంగా దీనికి కావాల్సినవి బొప్పాయి ముక్కలు 1 కేజీ, పంచదార 1 కేజీ, నీళ్లు 1 లీటరు, నిమ్మ ఉప్పు 5 గ్రాములు, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ 1 టీ స్పూను, పొటాషియం మెటాబైసల్ఫేట్ 1 5 గ్రాములు. ముందుగా బొప్పాయిని తీసుకొని తొక్క తీసి నిలువుగా 6 ముక్కలుగా కోసుకోవాలి. ఇట్లా కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1-2 లీటర్ల నీటిలో 30 గ్రాములు తినే సున్నం కలిపి నీటిలో బాగా కలిగి తిప్పి నీటిని తేరనివ్వాలి. పచ్చి బొప్పాయి ముక్కల్ని 1 గంట పాటు సున్నపు తేటలో నానబెట్టాలి. తరువాత ముక్కలను మంచినీటితో 3 లేదా 4 సార్లు బాగా శుభ్రపరిచి చిన్న చిన్నగా పచ్చి బొప్పాయి ముక్కలను 1 గంట పాటు సున్నపు తేటలో నానబెట్టాలి. తరువాత ముక్కలను మంచినీటితో 3 లేదా 4 సార్లు బాగా శుభ్రపరిచి చిన్న చిన్నగా తరగాలి. ముక్కలు మునిగే విధంగా నీరు పోసి నీరు మరుగుతున్నప్పుడు తరిగిన చిన్న చిన్న ముక్కలను వేసి 4 నుంచి 5 నిమిషాలు ఉంచి వెంటనే చల్లటి నీటిలో వేసి కొద్దిసేపటి తర్వాత ముక్కలను తీసి 1 అరగంట సేపు ఎండలో ఆరబెట్టి ముక్కలు బరువు తూయాలి. 1 కిలో పంచదారకు 1 లీటర్ నీటిని కలిపి నిమ్మ ఉప్పును వేయాలి. ఈ మిశ్రమాన్ని తగినంత రంగు కలిపి దీనిలో ఆరపెట్టిన బొప్పాయి ముక్కలు వేసి మూత పెట్టకుండా 1 గంట సేపు ఉడకబెట్టి తీగ పాకం వచ్చే వరకు ఉంచి గిన్నె దించాలి. పాకం ముక్కలు పూర్తిగా పీల్చుకునే వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు ముక్కలు పారదర్శకంగా తయారవుతాయి. పాకం చిక్కబడిన తర్వాత 24 గంటలు తగినంత ఎసెన్సు సోడియం బెంజాయిట్ కలపాలి. ఈ పద్ధతిలోనే 2-3 సార్లు 20 నుంచి 30 నిమిషాలు ఉడకపెట్టి పాకం పూర్తిగా చిక్కబడి ముక్కల రంగు, చక్కెర, ఎసెన్సు ముక్కలు పీల్చే వరకు చేయాలి. పాకంలోంచి ముక్కలను తీసి 1 గంట పాటు ట్రేలలో ఉంచి సోలార్ డ్రయర్లో లేదా అల్యూమినియం ట్రేలలో ప్లాస్టిక్ వైర్ మెష్ పైన కానీ ఎండలో ఎండనివ్వాలి. టూటీ ఫ్రూటీలను గాలి చొరబడిన డబ్బాల్లో వేసి ప్యాక్ చేసి మార్కెట్ చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీల్ని ఎక్కువగా బేకరీ ప్రొడక్ట్స్ అన్నిట్లోనూ యూస్ చేస్తున్నారు కాబట్టి మంచి మార్కెట్ అయితే ఈ టూటీ ఫ్రూటీలకి లభిస్తుంది. మన కడప జిల్లాలో నెక్స్ట్ వచ్చే పంట చీనీ నిమ్మ, నిమ్మ. ఈ చీనీ నిమ్మకి నిమ్మకి ఎప్పుడు చూసుకున్నా మద్దతు ధర చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు నిమ్మ రైతు నష్టపోతున్నాడు అనే వార్తలే మనం వింటూ ఉంటాము. కాబట్టి వీటికి కూడా విలువను జోడించినట్లయితే ఖచ్చితంగా రైతుకి మద్దతు ధరతో పాటు అధిక ఆదాయం కూడా లభిస్తుంది. చీనీ నిమ్మతో నిమ్మ పౌడర్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. నిమ్మ పౌడర్కి కావలసిన నిమ్మకాయలు 1/10, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు. సీజన్లో నిమ్మకాయలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి గృహిణులు ఈ విధంగా చేసుకోవడం వల్ల నిమ్మకాయలను వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి ఈ నిమ్మ పౌడర్ని యూస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయలను గుడ్రంగా సన్నగా కోయాలి, గింజలు తీసివేయాలి. 1 స్టీల్ పళ్లెంలో లేదా ప్లాస్టిక్ షీట్ పైన దూరం దూరంగా ముక్కలను వేసి ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత ముక్కలను కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన పొడిని జల్లించి గాలి చేరపడిన డబ్బాల్లో వేసి నిల్వ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్లో మనం ఎక్కువగా యూస్ చేసుకోగలుగుతాము. అదేవిధంగా లెమన్ జెల్లీ, నిమ్మరసం 75 మిల్లీలీటర్లు, పంచదార 150 గ్రాములు, నీళ్లు తగినంత, జెలాటిన్ మిక్చర్ అని మనకు ఒకటి దొరుకుతుందండి అది 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. నిమ్మ ఫుడ్ కలరు 1 టేబుల్ స్పూను, నిమ్మ తొక్క చిన్నది. చల్లటి నీళ్లలో జెలాటిన్ను తీసుకొని 1-5 నిమిషాలు నానపెట్టాలి. 1 గిన్నెలో పంచదార నీళ్లు పోసి పంచదార కరిగే వరకు మరిగించాలి. మంట మీద నుంచి తీసేసిన తర్వాత
అందులో నిమ్మతొక్క జెలాటిన్ మిశ్రమం మరియు ఫుడ్ కలర్ను వేసి 2 నిమిషాలు బాగా కలిపి పూర్తి

కరిగే వరకు ఉంచాలి. అందులో ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మౌల్స్లో వేసి ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసివేస్తే మనకి లెమన్ జెల్లీ తయారవుతుంది. ఈ లెమన్ జెల్లీ మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. లెమన్ స్క్వాష్ తయారు చేయటం. లెమన్ స్క్వాష్కి ముఖ్యంగా నిమ్మరసం 1/2 లీటరు, పంచదార 1.5 కేజీ, పొటాషియం మెటాబైసల్ఫేట్ 1/5 గ్రాములు. ముందుగా నిమ్మరసంను తీసి గింజలు లేకుండా వడకట్టుకోవాలి. పంచదార మందపాటి పాత్రలో వేసి పాకం తీసి కొద్దిగా చల్లారిన తర్వాత పొటాషియం మెటాబైసల్ఫేట్ను వేసుకొని దానికి నిమ్మరసంను చేర్చి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాల్లో నిల్వ చేసుకోవాలి. వీటిని స్టెరిలైజ్డ్ సీసాల్లో నిల్వ చేసినట్లయితే 6 నెలల వరకు మనకి నిల్వ ఉంటుంది. నిమ్మతో చేసినట్లే చీని నిమ్మతో కూడా పలు ఉప ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఇందులో పల్ప్ను కూడా ఉంచి పల్పీ ఆరెంజ్లని, స్క్వాష్లని, జ్యూస్లని తయారు చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఆధునికతకు అనుగుణంగా ఈ ఫ్రూట్ ప్రాసెసింగ్కి కావలసిన అనేక పరికరాలు ఇప్పుడు అందుబాటులో కూడా మనకి లభిస్తున్నాయి. పల్పర్, స్టీమ్ జాకెటెడ్ కెటిల్స్, ఫిల్టర్ ప్రెస్, సీసాలు శుభ్రం చేసే యంత్రాలు, బాయిలర్స్, బాటిల్ ఫిల్టర్స్, బాటిల్ సీలింగ్, టెట్రా ప్యాకింగ్ మొదలైనవన్నీ మనకి అందుబాటులో లభిస్తున్నాయి. సో వీటిని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని మార్కెట్ చేసుకున్నట్లయితే మన రైతుకి చేయూతనిచ్చినట్లు ఉంటుంది. ముఖ్యంగా నిమ్మ, చీని నిమ్మ నుండి పెక్టిన్, ఫైబర్ ఆయిల్ వంటివి ఔషధ తయారీలో వాడేవి కూడా ఈ నిమ్మ, చీని నిమ్మ నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి కాకుండా మన ప్రాంతంలో ఆకుకూరలు, కాయగూరలు అధికంగానే పండిస్తున్నారు. కాకపోతే అన్నీ వాతావరణ అనుకూలంగానే పండిస్తున్నారు. ఒక సీజన్లో వాటి ధర కిలో 5 రూపాయలు ఉంటే మరో సీజన్కి వచ్చేసరికి అది 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పెరిగిపోతుంది. ధర పెరిగినప్పుడు మన దగ్గర పంట అనేది లేకుండా పోతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతు నష్టం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఉదాహరణకి టమాటా చూసుకుందాం. టమాటాను ప్రతి రైతు పండిస్తున్నారు. మద్దతు ధర లేక పంట కోత ఖర్చులు కూడా రాక పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంట దిగుబడి ఎక్కువగా ఉండి ధర పలకనప్పుడు టమాటాలకు విలువ జోడిస్తే మంచి ధర మరియు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. టమాటాలతో టమాటా సాస్, ప్యూరీ, జామ్, పౌడర్, డ్రైడ్ టమాటో పీసెస్ వంటివి తయారు చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేసి మరలా వాడుకోవచ్చు. టమాటో స్లైసెస్ మరియు పౌడర్ తయారు చేయట. టమాటోలు వివిధ రకాల ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా లైకోపీన్ అనేది చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాక అనేక క్యాన్సర్లను నివారిస్తుంది. టమాటో పండ్లలో నీటి శాతం అధికంగా ఉండడం వలన తొందరగా కుళ్ళిపోతాయి. వీటికి విలువ జోడిస్తే పోషకాలు తరగవు మరియు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కొనుక్కోలేని పరిస్థితుల్లో వీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. టమాటో స్లైసెస్ తయారీ. మంచి తాజా పండ్లను తీసుకొని కడిగి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 2 నిమిషాల పాటు బ్లాంచింగ్ చేయాలి. తర్వాత చల్లని నీటిలో 1 నిమిషం పాటు ఉంచి ముక్కలు గుండ్రంగా లేదా పండును 4 లేదా 6 ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ప్లాస్టిక్ కవర్ల మీద లేదా సోలార్ డ్రయర్ ట్రేలలో వేసి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన ముక్కలను పరిశుభ్రమైన కవర్లలో ప్యాక్ చేసి మార్కెట్ చేసుకోవచ్చు. లేదా ఈ ముక్కలనే పొడి చేసి కూడా టమాటో పౌడర్ కింద మార్కెట్ చేయవచ్చు. సూప్స్ తయారు చేసే కంపెనీల వారు వీటిని కొనుగోలు చేస్తారు. వీటిలో తేమ శాతం 8 నుంచి 10 లేదా 10 నుంచి 12% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. లేదంటే ఫంగస్ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఉప్పును జత చేసుకున్నట్లయితే ఈ ఫంగస్ చేరకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా సీజన్లో దొరికే క్యారెట్టు, బీట్రూటు, ఆలు, ఇతర దుంపజాతి కూరలను కూడా ఎండపెట్టి స్లైసెస్గాను లేదా పౌడర్స్ రూపంలోను లేదా గ్రేట్ చేసి చిన్న క్యారెట్ కోర్ రూపంలో కానీ లేదా బీట్రూట్ కోర్ రూపంలో కానీ నిల్వ చేసుకోవచ్చు. వీటిని ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నిటిలోనూ మనం తిరిగి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యారెట్ స్లైసెస్ తయారీ ఎట్లానో చూద్దాము. క్యారెట్లో విటమిన్ ఏ, బీలు అధికంగా ఉంటాయి. క్యారెట్లో కెరోటిన్ కంటి చూపును అభివృద్ధి చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచి పండ్లను, చిగుళ్లను దృఢపరుస్తుంది. ముందుగా క్యారెట్ను శుభ్రంగా కడిగి పైన ఉండే సన్నటి పొరలను చాకుతో గీరాలి. తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ నీటిలో 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటిలో 1 నిమిషం పాటు ఉంచి బయటకు తీసి గ్రేటర్తో లేదా కోరంతో తురుముకొని సోలార్ ట్రేల్లో లేదా పలుచటి పొరల్లాగా పరిశుభ్రమైన ప్లాస్టిక్ షీట్స్పై ఎండనిచ్చి నిల్వ చేసుకొని తురుముని అన్ని కూరల్లోనూ, సూప్స్లోనూ, ఇన్స్టెంట్ టిఫిన్ మిక్సర్స్లో కూడా వాడుకోవచ్చు. పై విధంగానే మిగతా కాయగూరలు కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు. ఆకుకూరలు అన్ని పోషక విలువలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, బి, సి మరియు ఖనిజ లవణాలైన ఐరన్, కాల్షియం మరియు జింకులు అధికంగా ఉంటాయి. కనుకనే ఆకుకూరలను పోషక భాండాగారాలని అంటారు. ఆకుకూరలను
కూడా సీజన్లో సేకరించి బ్లాంచింగ్ చేసి డీహైడ్రేట్ చేసి నిల్వ

0: చేసుకుని వినియోగించవచ్చు. అంతేకాక ఆకుకూరల నుండి నూనెలను, రసాలను సేకరించి ఔషధ పరిశ్రమలకు మార్కెట్ చేయవచ్చు. దీనికి మునగాకు, పుదీనాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పుదీనా నుండి నూనెను సేకరించుట. పుదీనా ఆకులను సేకరించి శుభ్రపరచాలి. శుభ్రపరిచిన ఆకులను సన్నగా తరిగి గాజ్ ఫ్లాస్క్లో తీసుకుని స్టీమ్ డిస్టిలేషన్ ఆపరేటర్స్లో పెట్టి మిథనాల్ను వేసి వేడి చేయాలి. స్టీమ్ డిస్టిలేషన్ వల్ల మిథనాల్ మరియు పుదీనా ఆయిల్ ఆవిరయ్యి ఒక చిన్న ట్యూబ్ ద్వారా వేరే ఫ్లాస్క్లోకి చేరుతుంది. దీన్ని సేకరించి చిన్న చిన్న సీసాల్లో నింపి విక్రయించవచ్చు. దీని ధర సుమారుగా లీటర్కు 3,000 నుంచి 4,000 వరకు లభిస్తుంది. మునగాకు పొడి. మునగాకును సేకరించి బ్లాంచింగ్ చేసి సోలార్ డ్రయర్స్లో లేదా ఎండలో ఆరపెట్టుకోవాలి. ఇలా ఆరిన ఆకును మిక్సీలో వేసి ఎక్కువ వేడి రాకుండా చూసుకుంటూ పొడిగా చేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం చల్లారనిచ్చి గాలి చేరబడిన డబ్బాలలో నిల్వ చేసుకొని రసంలో, సాంబారుల్లో, కూరల్లో వేసుకొని రోజూ వాడుకోవచ్చు. దీనివల్ల విటమిన్ ఏ మరియు కాల్షియం అధికంగా లభిస్తాయి. ఆకుకూరల టీ తయారు చేయుట. పై విధంగానే ఆకుకూరలన్నింటినీ పొడి చేసుకోవచ్చు. పాలకూర, మునగాకు, పుదీనా, కొత్తిమీర, మెంతి, తోటకూర వంటివి ఆకుకూరల టీకి అనుకూలంగా ఉంటాయి. వీటిని పొడి చేసి వేడి నీటిలో 3 గ్రాములు పొడి వేసుకొని 1-5 నిమిషాలు ఉండనిచ్చి దానిలో తేనె, నిమ్మరసం వేసుకొని పొద్దున్న సాయంత్రం తాగినట్లయితే రక్తహీనత పూర్తిగా తగ్గుతుంది. ఇటువంటి చిన్న చిన్న మనకి రోజు అందుబాటులో ఉండే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను వినియోగించి చిన్న పరిశ్రమను నెలకొల్పాలనుకుంటే అది సోలార్ యూనిట్తో మనం నెలకొల్పవచ్చు. సోలార్ డ్రయరు అన్ని రకాలుగా అన్ని సీజన్స్లో మనకి ఉపయోగపడుతుంది. ఈ సోలార్ యూనిట్కి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందంటే సోలార్ డ్రయర్ ఖర్చు మనకి 70 నుంచి 100,000 వరకు ఉంటుందండి. ఇతర యంత్రాలు 1,00,000 రూపాయలు ఉంటాయి. కూలీలు 1-5 పెట్టుకుంటే నెలసరి ఖర్చులు 50,000. మూడు సరుకు సీజన్లో సేకరించుకోవడం వల్ల మనకి తక్కువ ధరకు లభిస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే మనం ఈ సోలార్ డ్రయర్స్లో ఉపయోగించుకొని డీహైడ్రేట్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మనకి ప్రతి నెల మార్కెట్ అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి సోలార్ డ్రయర్ యూనిట్కి అయ్యే ఖర్చు దాదాపుగా 3 నుంచి 5 లక్షల మనకి లభిస్తుంది. అలాగే సుమారుగా ఒక జ్యూస్ ప్లాంట్కి కూడా అయ్యే ఖర్చుని నేను చెప్తున్నానండి. దీనికి ప్లాంట్ వైశాల్యం వచ్చేసి మనకి 40 చదరపు మీటర్లు ఉంటుంది. యంత్ర సామాగ్రి దాదాపుగా 1-2 లక్షలు ఖర్చు అవుతుంది. నెలసరి పెట్టుబడి 50,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు. దినసరి అవసరాలు 5,000 నుంచి 10,000 లీటర్ల వరకు నీళ్ళ అవసరం ఉంటుంది. దీని నుంచి కూడా దాదాపుగా నెలకు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ జ్యూస్ ప్లాంట్కి దాదాపుగా 3 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అనేది అవసరం అవుతుంది. బ్యాంకులు, అపేడా అనే సంస్థ ద్వారా ఆర్థిక రుణాలను మనం ఈ చిన్న పరిశ్రమలు స్థాపించడానికి పొందవచ్చు. ఈ అపేడా అనే సంస్థ హైదరాబాద్లో ఉంది. అంతేకాకుండా మన జిల్లాలో నబార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ వారు కూడా వారి సహకారంతో బ్యాంకు రుణాలను పొంది పరిశ్రమను స్థాపించవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణికి ధన్యవాదములు.
1: ఇంతవరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవగాహన ఈ అంశం గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సునీత గారి ప్రసంగం విన్నారు. పంట సీమలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం ఒక చిత్రగీతం.

0: ఎస్ హనుమంతరావు స్వరాల కుర్చగా ఘంటసాల ఎల్లారేశ్వరి పడిన కొసరాజు సాహిత్యమది చిత్రం బాంధవ్యాలు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు వింటున్నారు పంట సీమలు. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
1: అడవుల పెంపకంతో కర్బన ప్రయోజనాలు. వ్యవసాయ భూములకు ఆనుకొని లేదా మొత్తంగా తమకున్న వ్యవసాయ భూమిలో రైతులు చెట్లను పెంచడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పోడు భూములు, బీడు భూముల్లో అనేక మంది రైతులు చెట్ల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కలప, గుజ్జు ఆధారిత పరిశ్రమల వృద్ధి కారణంగా రైతులు చెట్లను పెంచడానికి ఇష్టపడుతున్నారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక ఆదాయ వనరుల కోసం ప్రణాళికలు వేసుకునేందుకు చెట్లు నాటే కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది. పైగా చెట్ల పెంపకంలో నిరంతర పర్యవేక్షణ, మానవ శ్రమ అంతగా ఉండదు. వ్యవసాయ కార్యకలాపాల నుంచి రోజువారీ అవసరాలు తీరుతాయి. అలానే భూమ్మీద నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కాబట్టి భూములు తగిన రీతిలో వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకమే ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. కోస్తా ప్రాంతాల్లోని ఇసుక నేలల్లో సరుగుడు చెట్ల పెంపకం అనువుగా ఉంటుంది. మామిడి, జీడి మామిడి వంటి తోటల పెంపకం చేపడితే కలపేతర అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయం పొందవచ్చు. అదనంగా కర్బన స్థిరీకరణ ద్వారా కర్బన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. హరిత గృహ వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్ ముఖ్యమైంది. కాలుష్యరహిత అభివృద్ది కార్యక్రమాల కింద చెట్ల పెంపకం చేపట్టి తద్వారా కర్బన ప్రయోజనాలు పొందడానికి సంబంధించి గ్రామీణ జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు ద్వారా ఆసియాలో మొదటిసారిగా

భాగస్వాములైన రైతన్నలకు కార్బన్ లబ్ది చేకూరుతుంది. దీని కిందే ఖమ్మం జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న భూముల్లో కోల్పోయిన అడవులను తిరిగి పెంచే కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టులు దెబ్బతిన్న భూములు సక్రమ వినియోగానికి మాత్రమే కాకుండా కార్బనాన్ని భూమిలో నిక్షిప్తం చేసి తద్వారా భాగస్వామ్య రైతులకు అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు ఉపకరిస్తాయి. చిన్న సన్నకారు రైతులు తమ నేలల్లో పండ్ల తోటల పెంపకం ద్వారా కర్బన నిక్షిప్తీకరణ ద్వారా ఆదాయంతో పాటు పర్యావరణ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం కింద అర్హులైన రైతులకు కర్బన నిక్షిప్తీకరణను బట్టి ఆదాయాలు లభిస్తాయి. దీని కింద రైతులు టేకు, కానుగ, మామిడి, జీడి మామిడి, వేప, సరుగుడు చెట్లను పెంచవచ్చు. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఒప్పందం నిబంధనల కింద వివిధ పద్ధతుల ద్వారా కర్బన నిక్షిప్తీకరణ అంచనా వేసి కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు. రైతులకు టేకు, కలపేతర అటవీ ఉత్పత్తులు, అంతర పంటలు కార్బన్ క్రెడిట్స్ పై ఉత్తమ ఆగ్రోఫార్మసీ నమూనాలను సూచిస్తారు. చెట్ల పెంపకం ద్వారా చిన్ని సన్నకారు రైతులకు జీవనోపాధి, మెరుగుదల మార్గాలను కల్పిస్తుంది. అయితే కర్బన మార్పిడి అనేది పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు మాత్రమే లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే లావాదేవీల వ్యయం ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున రైతులు ప్రాజెక్టుల్లో పాల్గొంటేనే ఇది గిట్టుబాటు అవుతుంది. అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడితే వాతావరణ మార్పుల సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులు అదనపు ఆదాయం పొందగలుగుతారు. అయితే ఎరువులు వేయడానికి అధిక నిధులు అవసరమవుతాయి. కాని ఆహార ధాన్యాల తరహాలో ఈ ఉత్పత్తులు కనీస మద్దతు ధరను కలిగి ఉండవు. పైగా దిగుబడిలో హెచ్చుతగ్గులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రైతుల ఆదాయంపై చాలా ప్రభావం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్బన ఆదాయం రైతులను ఆదుకొని అవసరమైన సమయంలో అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో కర్బన ఉద్గారాలు అధికంగా విడుదలవుతున్నాయి. పర్యావరణ పరంగా దెబ్బతిన్న భూముల్లో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం చేపడితే ఇటు ఉద్గారాల సమస్య తగ్గడమే కాకుండా భారత్లోని కాలుష్యకారక పరిశ్రమలకు కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడం ద్వారా రైతులు లబ్ది పొందవచ్చు. ఇది పరిశ్రమలకు, రైతాంగానికి ఉభయతారకంగా ఉంటుంది. సంపన్న దేశాలతో వర్ధమాన దేశాలు కార్బన్ క్రెడిట్స్ మార్చుకునే వ్యవస్థలో క్యూటో ఒప్పందంలో ఉంది. అలాంటి మార్కెట్ వ్యవస్థను భారత్లో రైతులకు, పరిశ్రమల మధ్య అభివృద్ది చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పశుగ్రాసం నిల్వ పద్ధతులు. పశుగ్రాసాన్ని పండించుకోవడం ఎంత ముఖ్యమో, మిగిలిపోయిన గ్రాసాన్ని నిల్వ చేసుకోవడం కూడా అంతే ప్రధానం. అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతుల్లో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన గడ్డిని కొరత ఉన్నప్పుడు పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. పశుగ్రాసాన్ని హేగా, సెలైజీగా తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. ధాన్యపు జాతి, గడ్డిజాతి లేదా పప్పుజాతి పంటలను పూతదశకు ముందే కోసి ఎండబెట్టి గ్రాసం కొరత ఉన్న కాలంలో వాడుకోవచ్చు. దీన్నే హే గడ్డి అంటారు. హేను సాధారణ యాంత్రిక పద్ధతుల్లో తయారు చేయవచ్చు. పొలంలోనే పనలుగా వేసి గడ్డిని ఉంచుతారు. ఈ పద్ధతిలో గడ్డి బాగా ఎండుతుంది. హే తయారు చేయడానికి పంటను మంచు ఆరిన తర్వాత మాత్రమే కోయాలి. కోసిన గడ్డిని పొలంలోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి ఆ పనలను తిప్పుతూ ఉండాలి. తేమ 40% వరకు వచ్చిన తర్వాత తేలికగా ఉండే కుప్పలుగా వేయాలి. ఎండిన గడ్డిని సుమారు 20% తేమ ఉండేలా చూసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే సాధారణ పద్ధతిలో హే తయారీ అంటారు. ఇక యాంత్రిక పద్ధతికొస్తే, ఈ పద్ధతిలో ఇనుప కంచెలను ఉపయోగించి తయారు చేసిన ఫ్రేముల్లో గడ్డిని ఎండబెడతాము. పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి గాలి లేకుండా పులియబెట్టి నీరు కూడా లేని స్థితిలో నిల్వ లేదా పాతర వేయడాన్నే సైలేజీ అంటారు. సైలేజీ నాణ్యత గడ్డిలోని ఎండు పదార్థం కరిగే తీపి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. పంటను 50% పూతదశలో లేదా గింజ పాలు పోసుకునే దశలో కోసినప్పుడు తయారు చేసే సైలేజీ మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. మొక్కజొన్న, జొన్న, సజ్జ మొదలగు పంటలను 50% పూతదశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి. నీటి ఊటలేని ఎత్తైన ప్రదేశంలో పాతర తవ్వి వాటి అడుగుభాగాన పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. చాప్ కట్టర్తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి గాలి లేకుండా చేయాలి. ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి, 2 కిలోల రాతి ఉప్పును పొరల మధ్య చల్లాలి. పాతరను భూమికి 2-3 అడుగుల ఎత్తు వరకు నింపి దానిపై మందపాటి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డిని పరిచి
మట్టి పేడ మిశ్రమంతో పూత పూసి ఏమాత్రం గాలి వర్షపు నీరు

పాత్రలోకి పోకుండా జాగ్రత్త పడాలి. గోతులను నింపే ముందు గోతుల అడుగుభాగం పక్కలకు వరిగడ్డి వేస్తే పాతరగడ్డి వృధా కాకుండా ఉంటుంది. గాలి నీరు తగిలితే పాతరగడ్డి బూజు పట్టి చెడిపోతుంది. మంచి గడ్డి లేత పసుపుపచ్చ రంగులో మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. చెడిపోయిన మాగుడు గడ్డి

0: దీనికోసం 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవుగల గుంతను తవ్వుకోవాలి. సైలేజీ చేయడానికి పచ్చిమేతలో 60% మించి నీరు ఉండరాదు. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను కంకి గింజ గట్టిపడుతున్న సమయంలో నేపియర్ గడ్డిని ముదరనిచ్చి సైలేజీ చేయడానికి వాడుకోవాలి. అలవాటు పడేవరకు పశువులు సైలేజీని తినకపోవచ్చు. పాలు పితికిన తర్వాత లేదా పాలు పితకడానికి 4 గంటల ముందు సైలేజీని పశువులకు మేపాలి. అలా కాకపోతే పాలకు సైలేజీ వాసన వస్తుంది. ఒక్కో పాడి పశువుకు సుమారు 20 కిలోల సైలేజీని ఎండుమేతతో కలిపి మేపాలి. పాతరవేసిన గడ్డి 2-3 నెలలకు మాగి కమ్మటి వాసన కలిగిన సైలేజీ తయారవుతుంది. అవసరాన్ని బట్టి దీన్ని ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2 నుండి 3 సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వ ఉంచుకోవచ్చు. సైలేజీ గుంత తెరిచిన తర్వాత 4 రోజుల్లోపు వాడుకోవాలి. లేనిచో ఆరిపోయి చెడిపోతుంది. ఒక పక్క నుంచి బ్రెడ్ ముక్కల మాదిరిగా తీసి వాడుకోవాలి. ఒక పశువుకు రోజుకు ఇవ్వాల్సిన సైలేజీ పరిమాణం 20 కిలోలు. 1 నెలకు కావలసిన సైలేజీ అవసరమయ్యే గుంత పరిమాణం 400 ఘన చదరపు అడుగులు. గొయ్యికి కావలసిన సైజు పొడవు 20, వెడల్పు 10, లోతు 4 అడుగులు ఉండాలి. ఇందులో 6000 కిలోల సైలేజీ ఉంటుంది. కాబట్టి ఈ సైజులో 4 గొయ్యిల్ని తయారు చేసుకుని ప్రతి నెలా 1 గోతిని మాత్రమే తీసి ప్రతిరోజు 1 పశువుకు 20 కిలోల చొప్పున 30 రోజులు అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎలాంటి సమస్య లేకుండా పశువులకు సైలేజీని అందించవచ్చు.
1: రైతులకు సూచనలు విన్నారు. పంట సీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వికసిత భారత్ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారతి గారితో పరిచయం వింటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్ లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప

0: రూపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ఐసిడిఎస్ సిడిపిఓ గారు శ్రీమతి పి సుధామారుతి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి వారిని పర్యవేక్షించి వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేము అందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
0: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
1: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోప పోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురసదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోప పోషణ, కురసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్లకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్లకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రి

0: మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధాన మంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం. అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యను నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్లు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు. దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం. అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం. ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ

0: ప్రోటీన్ ఎందుకు పనికి వస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం, ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్, అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది.

0: అయింది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీఓవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీఓవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీఓవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్ అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అన్నది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరం అయింది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువత యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మై భారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళకి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులు అయినప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం, దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రిజిస్టర్ అయినట్టయితే గనక ప్రతిది కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతున్నా వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్న సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు

0: తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షాపే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము, తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్, మనసుండాలే కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్, గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా, ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవీ యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాలు

0: నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్షాప్స్లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
1: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృతకాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారీ అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
2: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: విజయవాడ కేంద్రం నుండి వెలువడింది
4: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:15. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన ప్రేమించి పెళ్ళాడు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం వేటూరి, స్వరాలు కూర్చినవారు ఇళయరాజా.

0: తల పండిన అనుభవం, తల వంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ, ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నెంబర్ 2441497. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: చిత్రసీమలో తర్వాత జునీతా గాంధీ తమన్ గానం చేసిన వరికుప్పుల యాదగిరి సాహిత్యం విందాం. చిత్రం కిక్ 2.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఈ ప్రసారంలో రాత్రి 10:20 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. కార్యక్రమంలో చివరిగా హరిచరణ్ గానం చేసిన గోపాల గోపాల చిత్రంలోని పాట విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్, స్వరాలు కూర్చిన వారు అనూప్ రూబెన్స్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30. జాతీయ వార్తలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. వీట్, బార్లీ, గ్రామ్, లెంటిల్స్, రేప్ సీడ్, మసూర్, మస్టర్డ్ ఆర్ సఫ్లవర్, ఇన్ సబ్ కే లియే జో ప్రొడక్షన్ కాస్ట్ హై ఉస్సే కమ్ సే కమ్ 50% జ్యాదా రఖీ గయీ హై

0: ఎంఎస్పీకు.
1: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్టాల అధికారులు మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్టాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ
2: మోదీజీ నేతృత్వమే దేశ అన్న భండార్ భరే పిచ్చే 11-12 సాలో అగర్ ఉత్పాదన్ దేఖే శూన్య 2 మిలియన్ టన్ బడకే అబ్ 377 మిలియన్ టన్ మతలబ్ 49% 14 और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम है, इसलिए उत्पादन तो बढ़े लेकिन बढ़े उत्पादन के साथ उनको उत्पादन के ठीक दाम भी मिले, ये बहुत जरूरी है.
1: పర్యాటక రంగం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచాం ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్దిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. జాతీయ వార్తలు వింటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణెం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 Landmark Judgments షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ
3: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to $9 billion and you hope to go up by $45 billion in another 7-8 years.
1: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్ లో శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈ రోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతాకా మోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్లు సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
0: ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. ఈ రాత్రి 9:30 వర్జం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ పాశం గోపాలకృష్ణమూర్తి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 10:00 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమ అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ షిర్డీ సాయి సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ శ్రీనివాసమూర్తి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో శ్రీ ఎస్ రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి కవితలు వినవచ్చు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో.

0: స్వచ్ఛమైన చూపులలో కంటి నీటి మసకలొద్దు, ముద్దు ముద్దు ఊహలలో భయపెట్టే అలలొద్దు, నునులేత బుగ్గలపై చేతివేళ్ల గురుతులొద్దు, భావితరం కలల్లో కలత కలవ రింతలొద్దు. యాక్చువల్గా నేను ఫిజికల్ సైన్సే, కానీ తెలుగు మీద కొద్దిగా మక్కువ సార్. నాకు చెప్తుంది కదా, నాకు ఇన్స్పిరేషన్ మా గురువు మల్లికార్జునరావు సారే సార్. మా పిల్లల్ని కొట్టాల్సిన లేదు, ఊరికి చదువు చెప్పు, వచ్చే రాని పోతే పోయినాను. అట్లా ఇప్పుడు తయారైంది సార్. అది నేను 10th క్లాస్ చదివినప్పుడు నాకు 361, నాది 4th ర్యాంక్. యాక్చువల్గా 428 ఫస్ట్, సెకండ్ 419, ఇప్పుడు 361. లెక్కే లేదు. బొమ్మ వేయాలంటే దాదాపు 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఏముంది అంటే ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు, బొమ్మ ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా మళ్ళించుకొని విద్యార్థులను, లేదా ఒక చార్ట్స్ కానీ లేదా ఇంకొక రకంలో వాడు అట్లా చెప్పుకొని విద్యార్థులను తీర్చిదిద్దు సార్.
1: మీరు విన్న ఆ మాటలు 6వ తేదీ ఆవలి తీరం కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమంలోనిది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వర్జం నాటిక వింటారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో శ్రీహరి, శ్రీగాధ నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు. వినండి వర్జం నాటిక.
2: దేవి, దేవి, ఓ శ్రీదేవి, నిన్నేనోయ్.
3: ఏం కావాలో చెప్పండి, ఎందుకలా గావు కేకలు పెడుతున్నారు?
2: అబ్బబ్బబ్బబ్బా, తల నొప్పిగా ఉంది. నా ముఖాన కాస్త కాఫీ పోయి పోయి నీకు పుణ్యం ఉంటుంది. ఆహా, ఓహో, కాఫీ రెడీగానే ఉందన్నమాట. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని నా వైపే చూస్తూ నిల్చున్నావేంటే? ఇంతకీ కాఫీ ఇవ్వవా ఏంటి?
3: అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఆ గంటల పంచాంగం ముందేసుకుని కూర్చున్నారు.
2: నువ్వలా కోపంగా చూడడానికి కారణం అదన్నమాట. సరే, ఆ కప్పు ఇలా ఇవ్వవే.
3: ఇదిగోండి, తాగండి.
2: ఇంతకీ శ్రీదేవి, ఈరోజు శుక్రవారమేనా?
3: ఆహా, ఈరోజు శుక్రవారమే. మీరు గత శుక్రవారం నుంచి ఆ గంటల పంచాంగం ముందేసుకుని గంట గంటకి వర్జ్యం ఉంది, ప్రాణభయం ఉంది, నా శాబ్దం ఉంది, నా పెండాకుడు ఉంది అంటూ గంటకి 2 సార్లు కాఫీ పెట్టించుకుని తాగుతూ నన్ను వేపుకు తింటున్నారు కదండి.
2: శ్రీదేవి, ఏమిటి అంతలా చిరాకు పడుతున్నావు?
3: మరి మీరు చేస్తుంది ఏమైనా బాగుందా?
2: నేనేం చేశాను?
3: అవ్వా, ఏం చేశానని అమాయకంగా అలా అడుగుతున్నారేంటండి? చేసిందంతా చేసి.
2: అబ్బబ్బబ్బబ్బా, నేనేం చేశానంటే చెప్పవేంటే?
3: ఇంకా ఏం చెప్పాలి? వారం నుండి ఉద్యోగానికి వెళ్ళటం మానేసి ఆ గంటల పంచాంగం ముందేసుకుని అదేదో రామాయణమో భారతమో అయినట్లు దీర్ఘంగా చదువుతున్నారు. అసలు మీకు ఈ పిచ్చెలా పట్టుకుందండి?
2: ఏయ్, ఏమిటా పిచ్చివాగుడు, పంచాంగం ప్రకారం నడుచుకోవటం పిచ్చా? అలా మాట్లాడకూడదే. అపచారం, అపచారం, ముందు నువ్వు లెంపలేసుకో.
3: నేనేం తప్పు మాట్లాడలేదులే గాని. ఏమండి, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళండి.
2: అదే చూస్తున్నానే. అబ్బా, ఈరోజు కూడా బయటికి కాలు పెడితే అన్ని అశుభాలే అని రాసుందే.
3: అంటే?
2: అంటే ఇప్పుడు టైము ఉదయం 9 గంటలయ్యింది కదా.
3: అయింది.
2: ఇప్పటి నుంచి అంటే 9:24 వరకు అశుభం, 9:24 నుండి 10 గంటల వరకు కలహం, ఆ తర్వాత చోరభయం, ఆ తర్వాత కలహం, ఆ తర్వాత కష్టాలు.
3: ఆపండి మీ సోదా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ గంటల పంచాంగంలో అన్ని అశుభాలే తప్ప శుభాలు రాయరా ఏమిటి?
2: ఓ, సిప్పించిదానా? పంచాంగంలో రాసినట్టుగా నడుచుకుంటే జరిగేదంతా శుభమేనే.
3: అంటే ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు అంతేనా?
2: ఎలా వెళ్తాను శ్రీదేవి, ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదనే రాసుంది. పంచాంగాన్ని ధిక్కరించి మనం ప్రవర్తించామనుకో, నాకు ఏదైనా జరగరాని జరిగితే నీకు దిక్కెవరే? అందుకే నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.
3: ఇలా అయితే మీ ఉద్యోగం కాస్త ఊడుతుంది, ఆ తర్వాత మనం వీధిలో బిచ్చమెత్తుకోవాల్సిందే.
2: నేనంత పిచ్చివాడిని కాదు, సిక్కులు పెట్టాగా. ఏదేమైనా నేను నీకు వీధుల్లో బిచ్చమెత్తుకునే అవసరాన్ని మాత్రం రానివ్వనని హామీ ఇస్తున్నాను అంతే.
3: అయినా మీరుండగా వీధుల్లో బిచ్చమెత్తుకునే కర్మ నాకెందుకు వస్తుంది?
2: అంటే?
3: అంటే భరించువాడు భర్త అన్నారు, మీరు ఇంత తీసుకొచ్చి నన్ను పోషిస్తున్నారు అని అర్థం. చివరికి నా కర్మ ఇలా తగలడింది అనుకోలేదు. అసలు మా నాన్నగారిని అనాలి ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసినందుకు.
2: ఏమేవ్, ఏమిటే నోరు పెరిగిపోతుంది? ఇంకా నా ఉద్యోగం పోలేదే, అయినా నువ్వేదేదో ఊహించుకుని నన్ను బిచ్చగడు అంటావా? నిన్ను?
3: నన్ను ఏంటి చెప్పండి, ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి.
2: అదేమిటే బయట చెంగు నడు.

0: బిగించి పటపడపడపడ పుళ్ళు కొరుకుతూ అలా నా పైకి వచ్చేస్తావేంటే?
1: ఉద్యోగం పోతే మీరు నన్ను బిచ్చమెత్తైనా పోషిస్తానని మీరని నేనన్నారంటారేంటండి?
2: సరే సరే, ఇప్పుడు మనం అకారణంగా పోట్లాడుకోవటం మాని ఎంచక్క ఎదురు బదురు కూర్చుని శ్రీదేవి సరదాగా కబుర్లు చెప్పుకుందామా?
1: అదొక్కటే తక్కువైంది. మనమేమైనా కొత్త దంపతులమా ఏంటి?
2: ఓ పిచ్చి మహమా, కబుర్లు కొత్త దంపతులే కాదే, పాత దంపతులు కూడా కబుర్లు చెప్పుకోవచ్చు.
1: ఆహా, నాకు అవతల బోలెడంత పనుంది. మీరు ఆ పంచాంగంలో రాయని విషయాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి.
2: ఆహా, ఎంత మంచి సలహా ఇచ్చావు. అందుకేను భార్యను కరణేశు మంత్రి అన్నారు మన పెద్దలు.
1: అయ్యా మహానుభావ, మీకు మీ పెద్దలకో నమస్కారం. ఏదో మాట వరుస కంటే ఎంతసేపు ఆ పంచాంగాన్ని ముందేసుకుని కూర్చున్నారే గాని ఉద్యోగానికి వెళ్ళండి, లేదా అలా బయట తిరిగి రండి.
2: ఏమిటే బొత్తిగా నీకు నేనంటే ముగుడనే భయమే లేకుండా పోయింది? అసలు ఎంతసేపు ఉద్యోగానికెళ్ళు బయటికెళ్ళు అంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటే?
1: సదుద్దేశమే. అసలు మగాడనేవాడు వారానికి ఒక రోజు, అది సెలవు రోజు ఇంట్లో ఉంటే బానే ఉంటుంది, కానీ ఇలా రోగిష్టివాడిలా ఇంట్లోనే ఉంటే అసహ్యంగా ఉంటుంది.
2: అంటే అంటే నేను రోగిష్టివాడిని అంటావు, నీకోసం నన్ను ఏ మాయదారు రోగం అని తెచ్చుకోమంటావు, అంతేనా?
1: వద్దులేండి, కట్టుకున్న నేరానికి మీకు చాకరీ చేయలేక నేను చావాలి.
2: అంటే రేపు నాకు ఏదైనా రోగం వస్తే నువ్వు నన్ను చూస్తావన్న నమ్మకం కూడా నాకు లేదే. అసలు నువ్వు నాకు భార్యలా ప్రవర్తిస్తున్నావంటే?
1: మీరు మాత్రం నాకు భర్తలా ప్రవర్తిస్తున్నారా?
2: నీ మాటలను బట్టి చూస్తుంటే నా ముఖం చూడటమే నీకు ఇష్టం లేనట్టుంది. నాకు కూడా నీ ముఖం చూడటం కష్టంగానే ఉంది, కాబట్టి తక్షణం నువ్వు లోపలికి వెళ్ళిపో. నీ ముఖం నాకు ఇంకా చూపించొద్దు, అంతే.
1: ఆహా, అలాగా నా మొహం చూడటం అంత కష్టంగా ఉంటే లోపలికే ఎందుకు, బయటకే పోతా. అసలు మా పుట్టింటికి వెళ్ళిపోతా, అప్పుడు నా మొహం మీరు, మీ మొహం నేను చూసే బాధ తప్పుతుంది. అప్పుడు మీరు ఎంచక్క ఇక్కడి నుంచే ఆ గంటల పంచాంగం ముందేసుకొని 11 గంటలకి అది జరుగుతుంది, 12 గంటలకి ఇది జరుగుతుంది అంటూ భయపడుతూ భయం భయంగా బతకండి.
2: అంటే నీ ఉద్దేశం ఈ పంచాంగంలో వ్రాసినట్లుగా జరగదు, అంత అబద్ధమనేగా?
1: అబద్ధం కాకపోతే నిజమా? అసలు ఆ పుస్తకంలో ఉన్నట్లు ఏదన్నా జరిగిందా చెప్పండి.
2: అది అది మరి నేను దీన్నే ఫాలో అవుతున్నాను, కాబట్టే నాకు అంత మంచి జరుగుతోంది, అర్థమైందా?
1: నిక్షేపంలో ఉన్న మీకు ఈ పిచ్చేలా పట్టుకుందండి.
2: ఇది పిచ్చి కాదు శ్రీదేవి, వాస్తవం. జీవితం అనే నౌక సక్రమంగా ప్రయాణించాలంటే తెరచాప అనే ఈ పుస్తకం ఉండాలి. నా మిత్రుడు ఈ పంచాంగాన్ని నమ్ముకునే ఎంతో కీర్తి డబ్బు గడించాడు తెలుసా?
1: ఎందుకు ఆ మిత్రుడు ఉన్నాడా పోయాడా?
2: అలా ఎగతాళిగా మాట్లాడకూడదు. అయినా నువ్వు చేసే పని ఎవరైనా విమర్శిస్తే నీకు కోపం రాదు?
1: ఒకళ్ళు విమర్శించే పని నేనేం చేశాను చెప్పండి.
2: నువ్వు రోజుకొక దేవుణ్ణి పూజిస్తున్నావు, నేనెప్పుడైనా కాదన్నానా?
1: మీలా పని మానేసి కాదుగా.
2: ఎవరు పిచ్చి వారికి ఆనందం. అందుకే పెద్దలేమన్నారంటే జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. నా పిచ్చి నాకు ఆనందం, నీ పిచ్చి నీకు ఆనందం.
1: నా పూజల గురించి ఇంతలా విమర్శిస్తున్నారు, నా పూజల వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి.
2: మరి చెబితే మానేస్తావా?
1: మీకు ఇబ్బంది కలిగించేది ఏమిటో చెప్పండి, అప్పుడు మానేస్తాను.
2: మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది?
1: 7 సంవత్సరాలు అయింది.
2: మరి ఇంతవరకు మనకు పిల్లలు ఎందుకు పుట్టలేదంటావు?
1: ఏమో నాకేం తెలుసు, ఆ దేవుడిదయ మన మీద కలగలేదేమో.
2: దేవుడిదయ కాదే, ఆదివారం నుంచి శనివారం వరకు ఏదో ఒక దేవుడికి ఇష్టమైన రోజంటూ ఉపవాసాలుంటూ దేవుడి గదిలోనే పడుకుంటే నీకు పిల్లలు ఎలా పుడతారనుకున్నావు?
1: అయ్యో రామా, పిల్లలు పుట్టడానికే కదండి నేను చేసే పూజలన్నీ.
2: ఇంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదు. సరే, ఇంతకీ నా పంచాంగం వలన నేను ఇంట్లోనే ఉండటం వలన నీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?
1: మొగుడు ఆడదానిలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏ భార్య ఇష్టపడదు. ఇప్పటికైనా నా మాట విని ఆ పంచాంగం బయట పారేయండి.
2: సరే శ్రీదేవి, ఆకలేస్తుంది, త్వరగా వంట చెయ్యి.
1: మాట మారుస్తున్నారు కదూ, ఇదిగో మీరు ఆ పుస్తకం అవతల పారేసి బయటికి వెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
2: ఈ పుస్తకంలో వ్రాసిన ప్రకారం ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదు, నా ప్రాణాల మీద తెచ్చుకునే పనులు నేను చెయ్యను కాక చెయ్యనంతే.
1: అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
2: నీ ఇష్టం. వస్తున్నా. సుబ్బులు నువ్వా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా పాత్రలు కడిగి కాఫీ పెట్టువు.
3: అత్తగే అయ్యగారు వంటగదిలో

0: పెరట్లోనూ ఎక్కడా శ్రీదేవమ్మగారు లేరు, ఎక్కడికెళ్ళారండి?
1: అలిగి పుట్టింటికెళ్ళింది. నువ్వు త్వరగా కాఫీ పెట్టివు.
0: ఆ శ్రీదేవమ్మగారు అలిగారా? ఎందుకండి?
1: నా ముఖం చూసి చూసి ఆమె గారికి విసుగు పుట్టిందంట, అందుకని అలిగింది. ఆ పైన పుట్టింటికెళ్ళింది.
0: మీ ముఖం చూసి చూసి అంటే గుర్తొచ్చిందండి అయ్యగారు. ఒక వారం నుండి మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా లేదు, ఎప్పుడు నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉంటున్నారండి.
1: అదేగా ఆవిడ గారి అలకకు కారణం. నేను వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని తగాదా పెట్టుకుని పుట్టింటికెళ్ళింది.
0: మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తలేదండి?
1: ఇదిగో సుబులు, మీ అమ్మగారికి దేవుడంటే నమ్మకం ఉందా?
0: అయ్యో అదేం మాటండి, అమ్మగారు ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తానే ఉంటారుగా.
1: అవును కదా, నేనెప్పుడైనా మీ అమ్మగారిని పూజలు చేయటం తప్పు మానే అన్నానా?
0: అయ్యో మీదెందుకంటారండి?
1: అంటే ఆవిడ గారి పూజలకి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు. అటువంటప్పుడు నేను చేసే పనికి ఆవిడ అడ్డు చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? నువ్వు చెప్పు సుబ్బులు.
0: ఇంతకీ మీరు చేసిన పనేంటండి?
1: ఇదిగో ఈ గంటల పంచాంగంలో వ్రాసినట్లుగా నడుచుకుంటున్నాను. గంట గంటకి జరగబోయేది తెలుసు కూడా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి కష్టాలు పాలవ్వమంటుంది మీ అమ్మగారు.
0: అంటే మీరు ఈ గంటల పంచాంగాన్ని నమ్ముకుని ఉద్యోగానికి వెళ్ళటం లేదన్నమాట?
1: నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని వారం నుండి నా ముఖం చూసి బోరు కొట్టిందంట. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే తను పుట్టింటికి వెళ్తానంది. నేను ఆఫీస్కి వెళ్ళనన్నాను.
0: శ్రీదేవ్ అమ్మగారు పుట్టింటికి వెళ్ళారు అంతేనా?
1: అంతే. అయినా సుబ్బులు, నేను ఆఫీస్కి వెళ్ళకపోవటానికి తను అలిగి పుట్టింటికి వెళ్ళడానికి సంబంధం ఏమైనా ఉందా?
0: మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవటం తప్పు కదా.
1: నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఉద్యోగం మానేసినా నా ఇష్టం. నేను ఆమె గారికి భోజనం పెట్టకపోతే నాది తప్పు.
0: అయ్యగారు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అయినా ప్రతి పని చేయబోయే ముందు వారం వర్జం చూసి చేయటంలో తప్పులేదు, కానీ గంట గంటకి వర్జం చూసి పని చేయాలంటే మనం ఏ పని చేయలేం కదండి. కాబట్టి ఈ విషయంలో మీదే తప్పు.
1: ఎంతైనా మీరు మీరు ఆడవాళ్ళు, అందుకే నువ్వు మీ అమ్మగారినే సమర్థిస్తున్నావు.
0: ఆడదాన్నని అమ్మగారిని సమర్థించలేదు అయ్యగారు. ఏ పనైనా అతిగా చేయకూడదు, అదే మీరు చేసిన తప్పు.
1: సరే త్వరగా పని ముగించుకొని బయలుదేరు.
0: అయ్యగారు నా పని అయింది, వెళ్తున్నాను. ఇంతకీ అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అసలు నేను పనికి రావాలా వద్దా చెప్పండి.
1: మీ అమ్మగారు లేకపోయినా నీ పని నీకుంటుంది.
0: అయ్యగారు మీకు వంట చేసుకోవటం వచ్చా?
1: ఆహా మహాబాగా వచ్చు. మీ అమ్మగారి కంటే బేషుగ్గా చేస్తాను వంట, కాబట్టి నువ్వు వచ్చి అంట్లు తోమి వెళ్ళు. అర్థమైందా?
0: అయ్యగారు మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు కదా, మధ్య మధ్యలో ఆ పేజీలు తిరగేస్తున్నారు ఏంటండి?
1: సుబ్బులు నువ్వు త్వరగా బయలుదేరు, నేను మౌనవ్రతం ఆచరించాలి. ఇక నీతో మాట్లాడటం కుదరదు.
0: అంటే ఆ పుస్తకంలో ఇక్కడ నుంచి ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడితే పోట్లాట్లవుతాయి అని రాసిందా అండి?
1: ఏదో ఒకటి రాసింది గాని నువ్వు ముందెళ్ళు.
0: వెళ్తున్నాను. ఏంటి గడియారం చూస్తున్నారు, ఇక మాట్లాడడం మానేశారా? ఓహో సైగలు చేస్తున్నారంటే మౌనం వ్రతం పట్టారన్నమాట.
2: ఎవరండి ఇంట్లో?
0: ఎవరండి మీరు? చుట్టాలు వచ్చినట్టుగా లోపలికి వచ్చేసారు.
2: నా పేరు దేవుడు.
0: దేవుడా? అంటే ఇప్పుడు నేను మీకు కొబ్బరికాయ కొట్టాలా? అయ్యగారు దేవుడు అంటండి. ఏటి నేను వెళ్ళిపోనా? వద్దా వద్దా. సరే సరే ఉంటాలండి.
2: ఇంతకీ ఇదే నా ఇల్లు.
0: ఇది ఇల్లు కాక మరేమనుకుంటున్నారు దేవుడు గారు? మీ చేత

0: ఉంది. ఇది బయట గేటుకి వేలాడదీసింది.
1: మీరు ఇల్లు అద్దెకి కాల్సి వచ్చారా? అబ్బా అయ్యగారు, మీ మౌనవ్రతం నా చావుకొచ్చిందండి. ఏంటి ఆ దేవుడు గారు మీకు తెలవదు అంటున్నారా? అలాగే అబ్బా, అలాగేనండి, నేను అడుగుతానుగా.
0: ఇంతకీ నీ పేరేమిటో చెప్పు.
1: మీరు అడగలేదు, నేను చెప్పలేదు.
0: చమత్కారమే, ఇప్పుడు అడుగుతున్నాను, నీ పేరేమిటి?
1: నా పేరా అండి? సుబ్బులండి.
0: చూడు సుబ్బులు, నేను మీ అయ్యగారు చిన్ననాటి స్నేహితులం.
1: అదిగో మా అయ్యగారు కాదని సైగి చేస్తున్నారండి.
0: ఇంతకీ మా వాడు ఇల్లు ఖాళీ చేస్తున్నాడా ఏమిటి?
1: ఏం, ఎందుకలా అడిగారండి?
0: బయట బోర్డు పెడితేను.
1: అయ్యగారు మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని మీ స్నేహితుడు గారు అడుగుతున్నారండి. ఏంటి ఆ, ఇన్ని మీ స్నేహితుడు కాదా? ఏంటి ఏంటోనండి బాబో, బాబా నాకంత అయోమయంగా ఉంది. దేవుడు గారు ఒక రకంగా, మీరు ఒక రకంగా చెప్పి నన్ను తిక్కుమొక్క పెట్టేస్తున్నారండి. ఇదిగో దేవుడు గారు, మీరేంటి ఎల్లి దర్జాగా సోఫాలో కూర్చున్నారు, మా అయ్యగారు మీరు ఎవరో తెలియదంటుంటే.
0: వాడు అలాగే అంటాడులే, అయినా నుంచొని నుంచొని కాళ్ళు పీకుతున్నాయి. మీ అయ్యగారు మూగ సైకిల్కి నువ్వు వేరే అర్థం చేసుకుంటున్నావు, కానీ నన్ను కూర్చోమని కూడా చెప్పలేదు. అయినా స్నేహితుడు, వాడింట్లో నాకు మొహమాటం ఎందుకు? వాడు అలాగే అంటాడులే.
1: అదిగా ఆ, మా అయ్యగారు మీరు కూర్చోటానికి ఇల్లేదు, బయటకు పంపించమంటున్నారండి. ముందు మీరు ఆ సోఫా నుండి లేచి బయటకు నడవండి.
0: పిచ్చి సుబ్బుడు, మీ అయ్యగారు నన్ను బయటకు వెళ్ళమని అనడం లేదు.
1: మరి
0: అదిగో వాడి కేసు చూడు.
1: ఆ
0: గుడ్లు రవడం, ఆ చేతులు ఊపడం, అన్ని నిన్ను తిడుతున్నట్లుగానే ఉంటున్నాయి కదా.
1: నన్ను తిడుతున్నారా? ఎందుకండి?
0: ఎందుక, అరే రాక రాక నా స్నేహితుడు ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చావా అని కోప్పడుతున్నాడు.
1: నాకు మా అయ్యగారు అలా అంటున్నట్టుగా లేదేంటండి.
0: నువ్వు నాకు మంచి కాఫీ పెట్టి తీసుకురా, వద్దు అంటాడేమో చూద్దాం.
1: ఇదిగో దేవుడు గారు, మా అయ్యగారు వంటగదిలోకి వెళ్ళొద్దని నాకు అడ్డుగా నిలిచినారు చూడండి.
0: చూసావా సుబ్బులు, ఇంతకాలమైనా మా వాడికి నా మీద ప్రేమ, ఇసుమంతైనా తగ్గలేదు.
1: అరే కాఫీ ఇవ్వద్దని సైగ చేస్తంటే మా అయ్యగారికి మీ మీద ప్రేమ తగ్గలేదంటారేటండి?
0: మీ అయ్యగారి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఎండ మండిపోతుంది, బయట వాతావరణం వేడిగా ఉంటే కాఫీ ఇస్తావా, బయటకు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా, నేను డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పు కొట్టువాడికి అంటున్నాడు.
1: అవునా?
0: వాడి మూగ సైకిలు నీకు అర్థం కావడం లేదు సుబ్బులు. చూడు సుబ్బులు, మేము చిన్నతనంలో ఇలా మూగ సైకిల్తోనే మాట్లాడుకునేవాళ్ళం.
1: అలాగే దేవుడు గారు, ఐసీఎన్ నాకు తెలియదు కదండి. అంటే అయ్యగారు మీకు చల్లగా డ్రింక్ తీసేస్తామన్నారు మాట.
0: మాటే కదా,
1: ఇప్పుడే వెళ్తున్నారండి, మా ఖాతా కొట్లో చల్లటి డ్రింక్ తెస్తానే. ఇదిగో దేవుడు గారు, మళ్ళీ ఇదేంటి, మా అయ్యగారు నన్ను బయటకు వెళ్ళకుండా దారికి అడ్డంగా నిలిచేస్తున్నారు.
0: ఓ సుబ్బులు, అది కూడా ఆటలో ఒక భాగమే. అలా పని చెప్పినట్లు చెప్పి ఆ పని చేయకుండా అడ్డుపడితే మీ అయ్యగారిని తప్పించుకుని వెళ్ళి ఆ పని చేసుకురావాలి. అర్థమైందా?
1: అదన్నమా సంగతి, ఇప్పుడు అర్థమైందండి. అంటే మా అయ్యగారిని పక్కకు తోసేసి బయటకు వెళ్ళాలన్నమాట.
0: ఇప్పుడు అర్థమైంది సుబ్బులకి.
1: నేను మా అయ్యగారిని ఇట్ట పక్కకి తోసేసి, ఇదిగా తోసేసాను, ఇదిగా ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి, మీకు చల్లటి డ్రింక్ తెస్తానే.
0: అబ్బో అబ్బో సుబ్బులు, నువ్వు చాలా తెలివి గలదానివి, ఇట్టే చెప్తే అట్టే పట్టేశావు. తొందర ఏమి లేదు, తాపీగా తీసుకురా. ఏమిటో అలా చూస్తున్నావు, ఏమిటలా చూస్తున్నావు, ఏమిటి ఎందుకు సైగ చేస్తున్నావు? నొప్పిగా ఉందా అండి? మీరింకో 10 నిమిషాలు ఓపిక పడితే నా పని నేను ముగించుకుని వెళ్తాను. ఏమిటి సైగ చేస్తున్నావు, కట్టుకోనివ్వండి తాళ్లతో. పిడుగులాడకు, మౌనవ్రతం దెబ్బతింటుంది.
1: ఇదిగోండి దేవుడు గారు కూల్ డ్రింక్.

0: కదలు ఎవరూ లేరు. దేవుడు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి అయ్యగారు, చేతులు కట్టేసినాయి, నోట్లో గుడ్డలు కూడా గుక్కున్నాయిటండి. ఎవరు కట్టేశారు అయ్యగారు మిమ్మల్ని? అలాగే అలాగే, కట్లు ఒడదీనా? ఓడదీస్తున్నాను. ఇదిగో నోట్లో ఉన్న గుడ్డలు కూడా తీసేశాను.
1: సుబ్బుడు ముందు వాడు ఎటుపోయాడు చూడు.
0: అయ్యగారు మీ మౌనవరితో అయిపోయిందా? అయినా మీ ఫ్రెండ్ ఏడి కనిపించడే, డింకు తాకుండా వెళ్ళిపోయాడు ఏటండి.
1: అబ్బాబ్బాబ్బా, వాడు నా స్నేహితుడు కాదని చెప్తున్నా వినిపించుకోకుండా వాడికి రాచమర్యాదలు చేశావు. వాడు దొంగపీనుగా నన్ను కట్టిపడేసి అందినంత వరకు దోచుకుపోయాడు.
0: దేవుడు దొంగ అయ్యగారు? నేను దేవుడిని దొంగ అంటే నమ్మలేకపోతున్నానండి.
1: సుబ్బులు, వాడేమన్నా శ్రీ మహావిష్ణు అనుకున్నావా? మామూలు మనిషేనే, దేవుడు అని దొంగ పేరు తగిలించుకుని దొంగతనాలు చేస్తున్నాడన్నమాట.
0: సరే, ముందు ఈ చల్లటి డింక్ తాగండి ముందు.
1: చీ నోర్మే, ఆ దొంగ వెదవ పట్టుకోమంటే ఇక్కడే ఉండి కబుర్లు చెబుతావేంటి?
0: డింకు కూల్ డింక్ తగ్గిపోతుందని తాగమన్నానండి. మీరు తాగకపోతే నేనే తాగేస్తాను. తాగినా?
1: తాగి త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో సుబ్బులు.
0: అయ్యగారు ఈ ఖాళీ సీసా కొట్లో ఇచ్చి దేవుణ్ణి ఎదుగుతానండి. కనబడితే తెస్తానండి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రానండి.
1: ఎలాగో తగలడు, త్వరగా వెళ్ళు నువ్వు.
2: అల్లుడు గారు, మీ పద్ధతి నాకే నచ్చలేదండి.
1: మీ అమ్మాయికి కూడా నా పద్ధతి నచ్చలేదంట, అందుకే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చింది.
2: అసలు నీ భార్యను మా ఇంటికి పంపడంలో నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకుంది మాట్లాడితే నీ భార్యను మా ఇంటికి పంపించడానికా? నీ భార్యను మాట్లాడితే మా ఇంటికి పంపించడానికి కాదు, ఆ విషయం గుర్తుంచుకో.
1: నేనేం పంపించలేదు మీ ఇంటికి, మీ అమ్మాయే నా మీద పోట్లాడి మీ ఇంటికి వచ్చింది.
2: మీ భార్య భర్త ఇద్దరు పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా మీ ఇంట్లోనే చేయండి, అర్థమైందా? ఈసారి నీ భార్య నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇదిగో నీ భార్య శ్రీదేవి, నీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను. అప్పగించాను, నేను వెళ్తున్నాను.
3: నాన్న.
2: ఏమిటి కూతురా చెప్పు.
3: అది కాదు నాన్న.
2: చూడమ్మా, నీకు అక్కడే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నేను నీకు పెళ్లి చేసి పంపించింది మాట్లాడితే నువ్వు అడిగి పుట్టింటికి రావడానికి కాదు.
3: ఆయనేమో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నన్ను వేధిస్తున్నారు. ఆ పోరు పడలేక పుట్టిళ్ళని మీ ఇంటికి వస్తే మీరేమో కన్న తండ్రి అయ్యుండి కూడా వెంటనే నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు. ఏదో అల్లుడిని కోపడతారనుకుంటే నన్ను ఇక్కడ దిగివెచ్చి మీరు మాత్రం చక్కగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా నాన్న?
2: ఇందులో కాఠిన్యం ఏమీ లేదమ్మా. భార్యాభర్తల తర్వాత కాపురంలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి, వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలి. గాని ఇలా దూరంగా పారిపోతే సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయి?
1: అది అది అలా గట్టిగా బుద్ధి చెప్పండి మామయ్య గారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్తాననకుండా గట్టిగా చెప్పండి. అబ్బా, ఇలా కన్న కూతురని కూడా చూడకుండా కేకలేసి మామగారు దొరకటం నా అదృష్టం.
2: శ్రీహరి, మరి నువ్వు చేసిన పని ఏమిటయ్యా?
1: నేనేం చేశాను మామయ్య గారు?
2: ఏం చేశాడు నన్ను అడుగుతున్నావా? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లాడు ఆ గంటల పంచాంగం చూస్తూ వారం వద్యం అంటూ ఆ ముహూర్తం ప్రకారంగా పనులు చూస్తున్నావట? అసలు ఇది పిచ్చలా పట్టిందయ్యా.
1: అంతమాత్రానికే నన్ను నేరస్తుని చేసి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను దోషిని చేసి మిమ్మల్ని జడ్జి చేసింది మీ అమ్మాయి.
2: శ్రీదేవి నన్ను తీసుకురాలేదు, శ్రీదేవిని నేనే తీసుకొచ్చానడు. చూడు శ్రీహరి, ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీ పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, ఇంత వయసు వచ్చింది. ఇన్నాళ్ళు మీ సంసార జీవితంలో మంచి చెడు గురించి విశ్లేషించుకునే జ్ఞానం లేకుండా పోయిందేమయ్యా?
4: అది అలా గట్టి పెట్టండి నాన్నగారు, అప్పుడు గాని బుద్ధి రాదు. అడిగే వాళ్ళు లేరు కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నగారు.
1: మాయా, ఒక వారం నుంచి ఇంట్లో ఉన్నానని, గంటల పంచాంగం చూస్తున్నానని విసుక్కుని కాపురం కూడా కాలదనుకుని మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి. మరి నేను 7 సంవత్సరాల నుండి ఆవిడ గారి పూజల పిచ్చిని భరించడం లేదు.
2: హరిహరి, దేవుణ్ణి పూజించడం తప్ప.
1: రోజుకో దేవుణ్ణి పూజిస్తూ మొగుణ్ణి నన్ను మర్చిపోవడం తప్పు కాదా?
2: అంటే నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?
1: సరిగ్గా అంటే సక్రమంగా చూసుకోవట్లేదు, అదే నా బాధ.
3: ఏమండి, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, నా మీద నిందలేస్తున్నారు.
2: అమ్మా శ్రీదేవి, కాసేపు నువ్వు మాట్లాడకు. శ్రీహరి, అసలు నీ మనసులో ఉన్నదేమిటో సంకోచించకుండా చెప్పు.
1: ఏం చెప్పమంటారు మావయ్య నా బాధ? మీ అమ్మాయి నన్ను పెట్టే ఇబ్బంది చెప్పుకునేది కాదు, చెప్పినా తీరేది కాదు.
2: చూడు శ్రీహరి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అలాగే చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది. కాబట్టి నీ బాధ ఏమిటో చెప్పు నాయనా.

0: మామయ్య గారు, మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. మీ అమ్మాయి రోజుకో దేవుణ్ణి పూజిస్తూ అదే పిచ్చులో పడి కొట్టుకుపోతుంది. అసలు మాకు ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అమ్మాయికి పూజ గదే పడక గది. అర్థమైందా మామయ్య గారు?
1: శ్రీదేవి, అల్లుడు చెప్పేది నిజమేనా?
2: నాన్నగారు, అది అది
1: ఇంకేం మాట్లాడు, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి నువ్వు రోజుకో దేవుణ్ణి పూజించడం మానేయాలి. తర్వాత పూజ గదిలో పడుకోవడం కూడా మానేయాలి. అర్థమైందా? ఏమిటే మాట్లాడు, ఏమిటి?
2: అలాగే నాన్నగారు, కానీ మీరు కూడా దేవుణ్ణి పూజించడం మానేయమంటాం.
1: శివ శివ, దేవుడి పూజ మానేయమంటాం లేదు, భక్తిలో పడి నీ భర్తను సంసారాన్ని విస్మరించవద్దంటున్నానమ్మా.
2: నాన్నగారు, నేను ఆయన బాగానే చూసుకుంటున్నాను నాన్నగారు, ఆయనే నా మీద లేనిపోని జాడీలన్నీ చెప్తున్నారు.
0: మామయ్య గారికి నేనేమి చాడీలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవాన్నే చెప్పాను.
1: సరే సరే, ఇక నేను బయలుదేరతాను.
0: అదేమిటి మామయ్య గారు, నా సమస్య పరిష్కరించకుండా?
2: నా సమస్య కూడా?
1: సరే, మీ ఇద్దరు అనుకునే సమస్యలు అంత పెద్దవేమి కాదమ్మా. ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా చర్చిస్తే అదే పరిష్కరింపబడుతుంది. అంత తీరిక మీ ఇద్దరికి లేదు కాబట్టి మీ ఇద్దరు పెద్దవాడిగా మీ మీ సమస్యల్ని నన్నే పరిష్కరించమంటున్నారు కాబట్టి చెబుతున్నాను. వినండి, ఇక నుండి శ్రీదేవి, నువ్వు పగలు ఎన్ని దేవుళ్ళు పూజించినా రాత్రికి నీ దేవుడు నీ భర్తే కావాలి. చూడు, అతని మాటకు ఎదురు చెప్పకూడదు. అల్లుడు, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తుందా?
2: అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను.
0: మావి గారు, ఇక నుంచి నేను కూడా మీ అమ్మాయిని బాగా, కాదు కాదు కాదు కాదు, చాలా బాగా చూసుకుంటాను.
1: అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోవడం లేదన్నది కాదు ఇప్పుడు సమస్య. ఆ పంచాంగాన్ని అవతల పారేసి నువ్వు ఇదివరల ఆఫీసుకు వెళ్ళాలి. వెళతావా మరి?
0: గ్రహాల కదలికలను బట్టి ప్రవర్తిస్తే మంచి జరుగుతుందన్నారు, అది నా కాపురం కూల్చే వరకు వచ్చింది. కాబట్టి మామయ్య గారు, జరిగిన తప్పు మళ్లీ చేయనని మీకు మాటిస్తున్నాను.
1: శుభం,
0: ఇదివరలా యథావిధిగా ఆఫీసుకు వెళ్తాను.
1: బాగుందల్లుడు, మీ ఇద్దరు చిలకా గోరికలా కాపురం చేసి త్వరగా నాకు మనవని ఇవ్వండి, ఇక నేను వెళ్ళొస్తాను.
0: వెళ్లాల్సిందేనా మామయ్య గారు?
1: వెళ్ళక, పానకంలో పడక మీ ఇద్దరి మధ్య ఉండమంటావా? ఏమిటి, వస్తాను.
0: ఏమిటే, మీ నాన్న వెళ్ళిన వైపే చూస్తున్నావు, నా వైపు చూసేదేమైనా ఉందా లేదా?
2: మీ వైపు రాత్రికి మాత్రమే చూడమన్నారు మా నాన్నగారు.
0: శ్రీదేవి, మనిద్దరం భార్యాభర్తలమే, అదీకాక ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం, రాత్రి అయ్యే వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి దేవి గారు కాస్త మా మీద దయ చూపించకూడదు.
2: మీరెప్పుడు చూసే ఆ పంచాంగం ఉండగా నేనెందుకు లేండి?
0: ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఈ గంటల పంచాంగాన్ని అవతల పడేస్తున్నాను.
2: అయితే నేను ఇప్పుడే తలపేసి వస్తాను.
0: యాహూ!

వర్జ్యం నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీహరి, శ్రీ గాదె నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు, శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య, శ్రీ ఏబి రమణారావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి గారి కవితలు కూడా వినవచ్చు. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో

1:30 మహిళా భారతి కార్యక్రమంలో వృద్ధుల పట్ల ఆదరణ అన్న అంశంపై అభిప్రాయ వేదిక ఉంటుంది. రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో నరకాసురవధ రంగస్థల పద్య నాటకం, నరకాసుర పాత్రలో పెయ్యాల చంద్రశేఖర్ గారు పాడిన పద్యాలు వినవచ్చు. హార్మోనియం సహకారం శ్రీ వై కృష్ణమూర్తి. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00, ప్రకటించిన 20వ ఆసియా క్రీడల ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి కొద్ది క్షణాల్లో.

మీరు ఇంతవరకు 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. చిత్రసీమ, అలనాటి చిత్రగీతాలు.

కార్యక్రమంలో ముందుగా ఘంటసాల గానం చేసిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని పాట విందాం. సాహిత్యం దాశరథి, స్వరాలు కూర్చున్నవారు పెండ్యాల

ఆలనాటి చిత్రగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం గానం చేసిన నాగమోహిని చిత్రంలోని పాట విందాం. సాహిత్యం వేటూరి, స్వరాలు కూర్చినవారు శంకర్ గణేష్.

0: రక్తదాన దినోత్సవాన్ని కూడా మేము జరుపుతుంటాము. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈసారి మానవత్వపు ఒక్క చుక్క, రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి, అంటే వన్ డ్రాప్ ఆఫ్ హ్యుమానిటీ, గివ్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అనే నినాదంతో ఈ సంవత్సరము మనము స్వచ్ఛంద రక్తదాత దినోత్సవం జరుపుకుంటున్నాము.
1: మీరు విన్న ఆ మాటలు రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో జరిగిన పరిచయ కార్యక్రమంలోనిది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అలనాటి చిత్రగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత పి సుశీల గానం చేసిన లక్ష్మీ పూజ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సి నారాయణరెడ్డి, స్వరాలు కూర్చిన వారు సత్యం.

0: తల పండిన అనుభవం, తలవంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ, ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నంబర్ 2441947. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: అలనాటి చిత్రగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత ఘంటసాల పి సుశీల గానం చేసిన రక్త సింధూరం చిత్రంలోని పాట విందాం. సాహిత్యం ఆరుద్ర, స్వరాలు కూర్చినవారు ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి అలనాటి చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత సంసారం సాగరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన వేటూరి సాహిత్యం విందాం. స్వరాలు కూర్చిన వారు చక్రవర్తి.

అలనాటి చిత్రగీతలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత పి సుశీల గానం చేసిన నా పేరే భగవాన్ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సి నారాయణ రెడ్డి, స్వరాలు కూర్చున్నవారు చక్రవర్తి.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి అలనాటి చిత్రగీతాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన దేవులపల్లి సాహిత్యం విందాం. స్వరాలు కూర్చున్నవారు పి. ఆదినారాయణరావు.

అలనాటి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్ర కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప అన్న చిరునామాకు తెలియజేయవచ్చు.

0: including 10 gold, 21 silver and 29 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమ వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సుప్రభాతం వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి వ్యాఖ్యాత శ్రీనివాసమూర్తిగారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జాతీయ రక్తదాతల అవసరం గురించి డాక్టర్ సి జమాల్ బాషా గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి కవితలు వినవచ్చు కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:35 చిత్రమంజరి. 9:00 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్ భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అనంతరం మనోరంజని. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు వినవచ్చు. 11:30 ఫిల్మీగానేలో హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి ఎస్ గాయత్రి గారి గాత్రం వినవచ్చు. 1:30 మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ. 2:15 చిత్రసీమలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో యువరంజని విద్యా ఉద్యోగ సమాచారం వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో నరకాసురవధ రంగస్థల పద్యనాటకం, నరకాసురుని పాత్రలో శ్రీ పెయ్యాల చంద్రశేఖర్ పాడిన పద్యాలు వినవచ్చు. హార్మోనియ సహకారం శ్రీ వై కృష్ణమూర్తి. ఇవి రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11:12. ఆత్మవిశ్వాసం ఉన్నవారు తప్పక విజయం సాధిస్తారు. ఈ మంచి మాటతో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై రేపటి ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.